0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. 10 plus tickets in silver or bronze. For tickets, visit bata.org. Platinum sponsor, senior loan officer Saujanya Anubothu. Gold sponsor, Amogham.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com.
1: Hello, California. ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. Exclusively at Malabar Gold and Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

గిరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. మత నిబద్ధతను విడిచిపెట్టాలి, ఏమీ తెలియనట్లు పరిశోధన ప్రారంభించాలి, మత వేదాంత గ్రంథాలను చదవనక్కరలేదు, మనిషిలో క్రమశిక్షణ ఉంటే అది ప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఒకరు ఒక మార్గం సూచించినంత మాత్రాన అతణ్ణి గురువుగా పూజించాల్సిన పని లేదు, స్తుతించాల్సిన అవసరం లేదు. ప్రేమ ఆసక్తిదాయకమైంది. చెప్పడానికి చెయ్యడానికి మధ్య వ్యవధి లేనంత గాఢంగా పనిచేస్తుంది ప్రేమ. ప్రేమ ఉంటే పవిత్ర గ్రంథాలతో పనిలేదు, దేవుళ్లతో పనిలేదు. ఇలాంటి అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తపరచడం వందేళ్ల క్రిందటే కాదు, ఇప్పుడైనా విప్లవాత్మకమే, సంచలనాత్మకమే. ఆ పనిని అనేక దశాబ్దాల క్రిందటే ధైర్యంగా చేసిన ప్రముఖుడు, పదే పదే తన ప్రసంగాల ద్వారా వ్యక్తపరచిన వక్త జిడ్డు కృష్ణమూర్తిగారు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు జిడ్డు కృష్ణమూర్తిగారు వివిధ సందర్భాల్లో వివిధ రంగాల్లోని ప్రముఖులతో సాగించిన సంభాషణల సంకలనంగా రూపొందిన ది అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకంలోవి. కొంతమంది ఆయన బోధనలు మామూలుగా అర్థం కావు, చాలా మానసిక కసరత్తు అవసరం అంటారు. భగవద్గీత, యోగ వాసిష్ట్యం గ్రంథాలను పఠించాకనే కృష్ణమూర్తిగారి భావాలు అర్థమవుతాయంటారు మరికొంతమంది. భారతీయులకంటే విదేశీయులకే కృష్ణమూర్తిగారి సందేశాలు ఎక్కువగా చేరతాయి అని ఇంకొందరు అభిప్రాయం. ఆయన వెలివుచ్చిన భావాలను అర్థం చేసుకోవడం చాలా సులభం, వాటి ప్రభావం వల్ల మా జీవితాలు మారిపోయాయి అని ప్రకటించేవాళ్లు, ఆయనను శిఖర సమానంగా గౌరవించేవాళ్లు, అభిమానించేవాళ్లు కూడా ఓకొల్లలుగా ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, చెలించకుండా తాను చెప్పదలుచుకున్న అంశాలను అస్పష్టత, సంక్లిష్టత ఉన్నప్పటికీ జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసంగాల రూపంలో వ్యక్తపరచిన ప్రముఖుడు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన జీవన రేఖలు 14వ భాగం ఈరోజు. గత 13 భాగాల్లో ఆయన జీవన ప్రయాణంలోని అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన జీవితంలో ముఖ్యమైన మలుపు, దీనికి ముందు కృష్ణమూర్తి, తరువాత కృష్ణమూర్తి అని విశ్లేషకులు పరిగణించే స్టార్ సంస్థ రద్దు సంఘటన క్రిందటి భాగంలో కీలకాంశమైతే, 1930 కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు అన్న వార్తతో క్రిందటి భాగాన్ని ముగించాం. ఇక్కడ్నుంచి మిగిలిన విశేషాలు ఈ 14వ భాగంలో కొనసాగిద్దాం. ఈ విధంగా 1930 కృష్ణమూర్తిగారు స్వతంత్ర ప్రసంగకర్తగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాక కూడా అనేక మంది కొత్త వ్యక్తులు, ప్రముఖులు ఆయనతో కలిసి నడిచారు. అంతవరకు ఆయనతో అనుబంధం పెంచుకున్న దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కొంతమంది ఆయన్ను వదిలేశారు, కొంతమంది కొనసాగారు. కృష్ణమూర్తిగారే విశ్వగురువు అని చివరి వరకు నమ్మిన అచంచల విశ్వాసంతో తనకంటే 50 చిన్నవాడైనా అతడి సమావేశాల్లో అతడి పాదాల దగ్గర కూర్చోడానికి కూడా సిద్ధపడిన అనీ బెసెంట్ కూడా జేకే దివ్యజ్ఞాన సమాజానికి రాజీనామా చేసినప్పుడు, అయ్యో పసివాడు, ఇంతవరకు మా సంరక్షణలో ఉన్నవాడు ఇక ముందు ఒంటరిగా ఎలా జీవిస్తాడు అని బెంగపడి తనే కొంతమందిని స్వయంగా దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకెళ్లి కృష్ణమూర్తిగారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారట. కృష్ణమూర్తిగారి అంతకుముందు జీవితంలో జరిగినన్ని సంఘటనలు 1930 తర్వాత కనిపించకపోవచ్చు, మన కథనంలో కూడా వేగం పెరుగుతుంది. ఆ సంఘటనల వరుసకు వెళ్లబోయే ముందు కృష్ణమూర్తిగారి తరువాతి జీవితాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేసిన కొన్ని అంశాల గురించి,
రాబోయే దశాబ్దాల్లో ఆయన జీవన శైలి గురించి కొన్ని విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఆయన మాతృమూర్తిగా అభిమానించిన, ప్రేమించిన, గౌరవించిన ఎమిలీ లూటెన్స్, ఆమెలాంటి అనేక మంది మహిళలు విశ్వగురువు అవతరించడానికి ముందు, ఆయన అవతరించాడని తెలిసిన తర్వాత ఆయన సేవ కోసం తమ భర్తల్ని, పిల్లల్ని, సంసారాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. మిగిలిన జీవితమంతా విశ్వగురువుకి అంకితం అనుకున్నారు. కాని హఠాత్తుగా కృష్ణమూర్తిగారు ఆ పదవిని, ఆ విశ్వాసాలను కాలదన్ని, స్వంత మార్గాన్ని ఎంచుకోవడంతో వాళ్లంతా దిక్కుతోచని వాళ్లయ్యారు. లేడీ ఎమిలీ లూటెన్స్కైతే కృష్ణతోటి అప్పటికి దాదాపు 15 సంవత్సరాల నుంచి అనుబంధం. కృష్ణ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుండేది, రోజుల తరబడి, నెలల తరబడి ఉండిపోయేది ఒక్కొక్కసారి పిల్లలతో సహా కలిసి. విశ్వగురువు సేవలో శేషజీవితం గడుపుదాము అనుకుంటున్న ఎమిలీకి కూడా కృష్ణమూర్తిగారు ఒక్కసారిగా, నాకు అనుచరులు లేరు, నేను గురువును కాదు అనేసరికి తీవ్ర నిరాశకు గురయ్యింది. అంతవరకు స్టార్ సంస్థ పత్రికా ప్రచురణలో, ఆ సంస్థ ఇతర కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న ఎమిలీ జీవితాన్ని ఇప్పుడు అనంత శూన్యం ఆవరించింది. అప్పటిదాకా దశాబ్దం పైగా జేకే ఎమిలీల మధ్య ఉధృతంగా సాగిన ఉత్తర ప్రత్యుత్తరాల వేగం కూడా క్రమక్రమంగా తగ్గిపోయింది. ఎమిలీ కృష్ణమూర్తికి రాసింది, నువ్వు పలాయనవాదివి, మమ్మల్నందర్నీ వదిలేసి నీ త్రోవ నువ్వు చూసుకుంటున్నావు, నీకు లౌకిక సౌఖ్యాల మీద ఆసక్తి పెరిగింది అంటూ. కృష్ణమూర్తిగారు వీలైనంత ఓపికగా ఎమిలీకి తన వైఖరిని వివరించే ప్రయత్నం చేశారు. తనదైన తర్కంతో ఆమెను ఒప్పించాలని చూశారు, కాని ఎమిలీ సమాధానపడలేకపోయింది. 1930 నుంచి 1964లో ఆమె చనిపోయేదాకా కృష్ణమూర్తిగారే లండన్ వెళ్లినప్పుడు ఆమెను కలుసుకుంటూ ఉండేవాళ్లు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కలుసుకోకుండా జరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎమిలీ మాత్రం అంతకుముందులాగా కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణం చెయ్యడం, ఆయన మజిలీలకు వెళ్లడం జరగలేదు. ఇంకా వివరాలు టైం లైన్లో తెలుసుకుందాం. తరువాత ఎమిలీ కూతురు మేరీ లూటెన్స్ కృష్ణమూర్తిగారు స్టార్ సంస్థను రద్దు చేసిన సమయానికి కాస్త అటూ ఇటుగా, ఇంచుమించు అదే సమయంలో మేరీ వివాహం జరిగింది. ఈ విషయం కూడా గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. 1930-1940 ఆ దశాబ్దంలో మేరీ కృష్ణమూర్తిగారిని ఎక్కువగా కలుసుకున్న సందర్భాలు లేవు. మొదటి వివాహంలోని సంక్లిష్టతల వల్ల మేరీనే కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి సుముఖత చూపించలేదట ఆ మొదటి దశాబ్దంలో. 1945 తర్వాత రెండో వివాహం చేసుకున్నాక

గురించిన రాబోయే రోజుల సంక్షిప్త సమాచారం, మరిన్ని వివరాలు అవసరమైనప్పుడు టైమ్ లైన్లో తెలుసుకుందాం. కృష్ణమూర్తి గారికి సన్నిహితులైన దివ్యజ్ఞాన సభ్యులు మరో ఇద్దరు ఉన్నారు కదా, మిస్ డాడ్జ్, మాంజియార్లీ. వీళ్లల్లో మిస్ డాడ్జ్ కృష్ణమూర్తిగారికి చదువుకునే రోజుల నుంచి చేస్తున్న సంవత్సరానికి 500 పౌండ్ల ధన సహాయాన్ని జేకే బయటకు వెళ్లాక కూడా కొనసాగించారు. మాంజియార్లీ అంటే ప్యారిస్లో ఉండే ఆమె, నిత్యా చనిపోయినప్పుడు ఆమె పక్కనే ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, ఆమె మాత్రం జేకే బయటకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తరువాత కృష్ణమూర్తిగారికి దూరంగానే ఉన్నారు. ఇంకా రాజగోపాల్, రోజలిడ్, వీళ్ళు కృష్ణమూర్తిగారితో పాటే దివ్యజ్ఞాన సభ్యత్వానికి రాజీనామా చెయ్యకపోయినా అప్పటికే గత కొద్ది సంవత్సరాలుగా జేకే గారితో ఉంటున్నారు కదా, అదే అనుబంధం ఆ తరువాత దశాబ్దాలు కొనసాగింది. ఒక 25 ఏళ్ల తర్వాత తీవ్రమైన విభేదాలు తలెత్తాయి, అవి కోర్టు కేసుల వరకు వెళ్లాయి. కృష్ణాజీగారి జీవితాంతం ఆ విభేదాలు, ఘర్షణలు కొనసాగాయి. ఈ సంఘటనలన్నీ జేకే గారి జీవన ప్రయాణంలో అవినాభావంగా అల్లుకున్నవే కాబట్టి వాటి గురించి మరిన్ని వివరాలు టైమ్ లైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇంకా కృష్ణమూర్తిగారి కోసం ప్రారంభమైన సంస్థలు, వ్యవస్థలు, వాటి నిర్వహణ, వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజంలోనూ స్టార్ సంస్థ అధ్యక్షుడుగానూ కొనసాగినన్ని సంవత్సరాలు ఆయన ప్రయాణాలు, విరాళాలు, మజిలీలు, ఉపన్యాసాల ఏర్పాటు, వీటి గురించి అతిపెద్ద వ్యవస్థ ఉండేది. ఆయన లండన్లో విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే ఆయనకు లెక్కలేనంతమంది భక్తులు, ఎక్కడికెళ్లినా కాలు కింద పెట్టకుండా చూసుకునే అభిమానులు ఉండేవాళ్లు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఏర్పాట్లు, వాటి నిర్వహణ, వీటిని గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆ రోజుల్లో. అందుకనే ఆయనకు అలాంటి వాటిలో అనుభవం కూడా లేదు. ఇప్పుడు ఆ సంస్థల నుంచి బయటకొచ్చేశాక మరి ఆయన ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణపు ఏర్పాట్లు, విరాళాలు ఇలాంటి వాటన్నింటికీ ఎవరైనా ప్రత్యేకంగా ఉండాలి. ఆ స్థానంలో అప్పటికే ఉన్న జదూనందన ప్రసాద్తో పాటు రాజగోపాల్, రోజులిండ్లు జేకే గారికి పెద్ద అండగా నిలబడ్డారు. దురదృష్టవశాత్తు జదు మరొక సంవత్సరంలో చనిపోవడంతో కృష్ణమూర్తిగారు, రాజగోపాల్, రోజులిండ్ వీళ్లు ముగ్గురూ అవినాభావంగా కొనసాగారు మరొక 25 ఏళ్లు. కృష్ణమూర్తిగారి ప్రసంగాలు, పర్యటనలు, ఆయన ఉపన్యాసాల పుస్తకాల ప్రచురణ, వీటికోసమని 1939 రోజుల్లోనే స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్, SPT అనే సంస్థను స్థాపించారు. అంతకుముందు సంవత్సరం వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగిన స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థకు గుర్తుగానో ఎందుకనోగాని ఈ కొత్త సంస్థకు కూడా స్టార్ అనే పేరు పెట్టుకున్నారు జేకే. ఈ కొత్త సంస్థ ముఖ్య ఉద్దేశం ఆయన ప్రసంగాల్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం. తద్వారా వచ్చే ఆదాయం కృష్ణమూర్తిగారి పర్యటనలకు, ఆయన, రాజగోపాల్ కుటుంబం జీవించడానికి ఉపయోగపడుతుంది. స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ అంటే కేవలం పుస్తక ప్రచారానికే పరిమితమైనటువంటి సంస్థ. ఏ మతానికి, ఏ వాదానికి, ఏ విశ్వాసానికి సంబంధించింది కాదు. దీనిలో ఇంకెవరూ సభ్యులు కూడా ఉండరు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హాలెండ్లోని ఎర్డే కోటలో ప్రారంభించారు, గుర్తుంది కదా. ఆ 5000 ఎకరాల్ని తిరిగి దాతకే ఇచ్చేసినప్పటికీ దానిలో 400 ఎకరాలు మళ్లీ కృష్ణమూర్తిగారినే ఉంచుకోమని ఆ దాత బలవంతంచేశారు. అక్కడింకా తమ ఉనికి ఉంది కాబట్టి కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉంది కాబట్టి అక్కడ్నుంచే పుస్తక ప్రచురణ అర్థవంతంగా ఉంటుంది అని స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ని హాలెండ్లో ప్రారంభించారు. తరువాత దాని శాఖల్ని అమెరికాలోని హాలీవుడ్, లండను, మద్రాసుల్లో కూడా ప్రారంభించారు. ఆ ట్రస్ట్ వ్యవహారాలన్నీ రాజగోపాల్ గారే చూసుకునేవాడు. స్టార్ రివ్యూ అని, ఇంటర్నేషనల్ స్టార్ బులెటిన్ అని పత్రికలు, కరపత్రాలు కూడా క్రమం తప్పకుండా వెలువరించారు.
స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ కి తరువాతి సంవత్సరాల్లో 18 దేశాల్లో

0: ప్రతినిధులు ఏర్పడ్డారు. అన్ని భాషల్లోకి కృష్ణమూర్తిగారి ప్రసంగాలు అనువాదాలయ్యాయి కూడా. ఈ పబ్లిషింగ్ ట్రస్ట్ తర్వాత 1946 కృష్ణమూర్తి రైటింగ్స్ ఇన్కార్పొరేషన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ను కాలిఫోర్నియాలో మొదలుపెట్టారు. జేకే రాజగోపాల్ రాజులిండ్లు నివసిస్తున్న ఓహై వ్యాలీలోని ఆస్తులు, కృష్ణమూర్తిగారి మేధోసంపత్తి హక్కులు, వీటన్నింటి పరిరక్షణ కోసం ఆ కేడబ్ల్యూ ఇంక్ పనిచేసింది. ఈ ట్రస్టుల నిర్వహణ విధానాలే తరువాతి దశాబ్దాల్లో కృష్ణమూర్తిగారికి రాజగోపాల్ దంపతులకు మధ్య కోర్టు కేసులు, వివాదాలతో పాటు ప్రాణమిత్రులు, బద్ధశత్రువులవడానికి కూడా దారితీశాయి. టైం లైన్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంకా కృష్ణమూర్తిగారు థియోసాఫికల్ సొసైటీలో ఉన్నన్ని సంవత్సరాలు బ్రాండెడ్ దుస్తులు ధరిస్తూ ఉండేవాడని, వేషధారణలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండేవాడని గత భాగాల్లో తెలుసుకున్నాం. 1930 సొంతంగా ప్రయాణం కొనసాగించిన సంవత్సరాల్లో కూడా జీవితాంతం అదే శైలిని కొనసాగించారు కృష్ణమూర్తిగారు. ఇది కొంతమంది విమర్శలకు అవకాశం ఇచ్చింది కూడా. పవిత్రమైన బోధకుడు వేషధారణ గురించి అంత శ్రద్ధ తీసుకోవాలా అని కొంతమంది వ్యాఖ్యానించినప్పటికీ, కృష్ణమూర్తిగారు మాత్రం ఖరీదైన దుస్తులు ధరించే విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. తను ధరించే బూట్లు కూడా తనే స్వయంగా పాలిష్ చేసుకునేవాళ్లు. చదువుకునే రోజుల నుంచి కేవలం ధరించే బూట్లే కాదు, తాను ప్రయాణించే కారు కూడా అతిశుభ్రంగా తళతళలాడుతూ ఉండాల్సిందే. లండన్ వీధుల్లో కృష్ణమూర్తిగారి కారుని, కారులో ఉన్న ఆయన్ని చూసినవాళ్లు ఆయనెవరో మల్టీమిలియనీర్ అనుకునేవాళ్లట. అయితే ఒక్కొక్కసారి తన ఖరీదైన దుస్తుల్ని అవసరమైన వాళ్లకి దానం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని ఆయన జీవిత చరిత్ర రచయిత్రి మేరీ రాశారు. మరొక సంగతండి, చాలా తక్కువ మందికి తెలిసింది, ఎక్కువ ప్రచారం వద్దు అని కృష్ణమూర్తిగారు అనుకున్నది ఆయనకు ఉన్న ఇతరుల వ్యాధుల్ని నయం చేసే శక్తి, హీలింగ్ పవర్. లండన్లో చదువుకునే రోజుల్లోనే కొంతమందికి అనారోగ్యాల్ని నయం చేశానని, నిత్య కంటిచూపు మెరుగుపడడానికి కూడా తనలోని హీలింగ్ పవర్ కారణం అని కృష్ణమూర్తిగారు ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో చెప్పారు. 1930 తర్వాత కూడా 2-3 తనలోని హీలింగ్ పవర్ ఉపయోగించి కొంతమందికి స్వస్థత చేకూర్చానని, దృష్టిలోపాల్ని సవరించానని కూడా ఎమిలీకి రాశారు. ఈ విషయాలు కేవలం ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరాల్లోనే ఉన్నాయి. ఆయన తనలోని ఆ హీలింగ్ పవర్ గురించి బయట ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. దాని గురించి అందరికీ తెలిస్తే ఇంకా అందరూ ఆ మహత్తు గురించే తన దగ్గరకు వస్తారని, తనని ఒక మార్మిక గురువుగాను, వ్యాధుల్ని నయం చేసేవాడిగానే పరిగణిస్తారని ఆయన భయం. అలాంటి గుర్తింపు ఆయనెప్పుడూ కోరుకోలేదు సరికదా, ఎక్కువ మందికి తెలుస్తుందేమోనని భయపడ్డారు కూడా. జార్జ్ అరండేల్, వెడ్జ్వుడ్ లాంటి వాళ్లు చేసే అతీంద్రియ ప్రదర్శనలు, దివ్యదృష్టి లాంటి వాటికి కూడా కృష్ణమూర్తిగారు ఇప్పుడు వ్యతిరేకే. అలాగే ఎప్పుడైనా ఎవరైనా తనని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లు తమ గురించి చెప్పుకునే విషయాలు వినడమే తప్ప వాళ్ల నుంచి అదనపు సమాచారం రాబట్టడానికి కృష్ణమూర్తిగారు ఎప్పుడూ ఆసక్తి చూపించేవాళ్లు కాదు. మరొకరి జీవితాల్లోకి తొంగిచూసే, వ్యాఖ్యానించే హక్కు తనకు లేదు అని ఆయన విశ్వసిస్తుండేవాళ్లు. ఇవండి జేకే 1930 స్వతంత్ర ప్రయాణం ప్రారంభించాక తరువాతి సంవత్సరాల్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల సంక్షిప్త సమాచారం. ఇవన్నీ తరువాతి రోజుల్లో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణం ఎలా కొనసాగింది అనేది అర్థం చేసుకోవడానికి విహంగ వీక్షణంలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మన ప్రధాన కథనాన్ని టైం లైన్ ప్రకారం కొనసాగిద్దాం. 1930 కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజ సభ్యత్వానికి రాజీనామా చేశాక యూరోపు భారతదేశ పర్యటనల్ని ముగించుకుని 1930 మార్చి 21 తన కేంద్ర నివాసం అమెరికాలోని ఓహై వ్యాలీకి చేరుకోవడం దగ్గర ఆగిన కథనాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్దాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Bay Area, this is your chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686.
4: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
5: Meera ka knowledgeable, responsive and client-focused loan professional kosam chustunara?
6: Good news! Meet Saujanya Anubhotu, senior and top loan officer with outstanding record and recognition.
5: Conventional, residential, commercial, agricultural. Etuvanti loans aina? She gets you the best financing deal every time.
6: Here's a special offer. Receive $2,000 if she cannot beat another lender's offer. Terms and conditions apply.
5: Contact Saujanya today at 916-572-9691. That is 916-572-9691.
4: DRE number 02210994. NMLS number 2610741.
7: Hello, California. Ee prapanchamlo aidava ati pedda jewelry retailer mana Malabar Gold and Diamonds ippudu USA Santa Clara lo 8వ షోరూం ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాంటా క్లారా టౌన్ సెంటర్.
0: శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 14వ భాగాన్ని వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1930 తరువాతి దశాబ్దాల్లో జేకే గారి జీవన ప్రయాణంలోని కొన్ని అంశాల సంక్షిప్త సమాచారాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 1930 నుంచి తరువాతి దశాబ్దాల్లో ఆయన ప్రయాణంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి టైం లైన్ ప్రకారం మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం నుంచి ఆయన పర్యటనల ప్రసంగాల ఉద్ధృతి బాగా పెరిగింది. అనారోగ్యం వల్ల విశ్రాంతి కావాలనుకుంటే తప్ప ఎప్పుడూ ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పర్యటించడం, బహిరంగ సభలు, ఇంటర్వ్యూలు, అభిమానుల ఇళ్లల్లో సమావేశాలు, ఇదే జీవితంగా కొనసాగింది కృష్ణమూర్తిగారికి. దాదాపు సంవత్సరం తర్వాత అమెరికా వచ్చిన చేకే 2 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు జరిపిన విశ్రాంతి లేని పర్యటనల నుంచి తేరుకోవడానికి 1930 మే చివర్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఓహై వ్యాలీలో వారం రోజులు సదస్సులు జరిగాయి. ఇవి మొదటిసారి కేవలం కృష్ణమూర్తిగారి పేరు మీదనే జరిగినటువంటి క్యాంప్స్. అంతకు ముందు సంవత్సరం వరకు థియోసాఫికల్ సొసైటీ లేదా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే గొడుగు కింద జరుగుతూ ఉండేవి. ఆయా సంస్థల సభ్యులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉండేది. ఇప్పుడు జరిగిన సదస్సుల నుంచి ప్రవేశానికి ఎలాంటి షరతులు లేవు. ఎవరైనా హాజరు కావచ్చు. ఆశ్చర్యకరంగా ఆ సంస్థల నుంచి విడిపోయి సొంత కాళ్ల మీద నిలబడుతున్న జేకే గారి ప్రసంగాలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. సంస్థాగతమైన సదస్సులకు వచ్చిన ప్రేక్షకుల కంటే అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఆ వారం రోజులు. వీళ్లకి కృష్ణమూర్తిగారి గతంతో సంబంధం లేదు. ఆయన విశ్వగురువు అయ్యాడా లేదా అన్న అంశం గురించి అస్సలు పట్టింపు లేదు. వాళ్లు వినదలుచుకున్నదల్లా కేవలం కృష్ణమూర్తి అనే 35 సంవత్సరాల ప్రత్యేక వ్యక్తి ప్రసంగాలు మాత్రమే. ఈ మొట్టమొదటిసారి ఓహై వ్యాలీలో జరిగిన ఓపెన్ టు ఆల్ బహిరంగ సభలో తన ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అనే తత్వాన్ని తను అంతకుముందు సంవత్సరం స్టార్ సంస్థను రద్దు చేస్తూ హాలెండులో చేసిన ప్రసంగాన్ని మళ్లీ చదివి వినిపించారు జేకే. ఈ ప్రసంగం వీడియోని యూట్యూబ్లో మీరందరూ కూడా వినొచ్చు. ఆ సమయంలో కృష్ణమూర్తిగారు ఎంత యువకుడుగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఆ మొదటి సదస్సే కాదు, అక్కడ్నుంచి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ కాలంలో జరిగినా జేకే గారి సమావేశాలకు ప్రేక్షకులు కిక్కిరిసిపోయేవాళ్లు. ఈ కుర్రాడు బయటికెళ్లి ఒక్కడే ఏం చేస్తాడులే అనుకున్న దివ్యజ్ఞాన సమాజ పెద్దలకు ఈ వాస్తవం కొరుకుడు పడలేదు. తాను ప్రచారం చేస్తున్న మానసిక స్వేచ్ఛను తాను స్వయంగా అనుభవించగలిగారు కాబట్టి మళ్లీ దివ్యజ్ఞాన సమాజం గురించి గాని, మతాన్ని గురువును వద్దన్న తనని వ్యతిరేకిస్తున్న వాళ్ల గురించి గాని ఏమీ పట్టించుకోకుండా తన ప్రసంగాల జైత్రయాత్రను దిగ్విజయంగా కొనసాగించగలిగారు జేకే. ఆ రోజుల్లో ఆ వయసున్న ఏ ఇతర భారతీయ యువకుడైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని వేల మందిని ప్రభావితం చెయ్యగలిగారో లేదో తెలీదుగాని, అలాంటి వాళ్లు ఎవరైనా ఉండి ఉంటే వాళ్లల్లో ప్రథమ పంక్తిలో పరిగణించదగిన వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తిగారు. ఈ ఓహైలో క్యాంప్ తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో పర్యటించి తన వాణిని తనదైన బాణీలో వినిపించారు. ఆయన చెప్పే అంశాలు, మానసిక స్వాతంత్ర్యం గురించిన భావనలు అమెరికాలోని అన్ని ప్రాంతాల్లోనూ వేలాది మందిని ఆకర్షించాయి. ఇలా ఏ ముద్ర లేకుండా, అంటే స్టాంప్ లేకుండా కొనసాగుతున్న తన ప్రసంగాలకు వస్తున్న ఆదరణను చూసిన కృష్ణాజీ 1930 జూన్ చివరి నుంచి మళ్లీ యూరోప్ పర్యటన సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాట్లన్నీ ఆయన నూతన అనుచరుడు జదునందన ప్రసాద్ చేశాడు. కాని చివరి నిమిషంలో జదునందన ప్రసాద్ అమెరికాలో వేర్వేరు చోట్ల ప్రసంగించాల్సి ఉండడంతో జేకేతో పాటు యూరోప్ వెళ్లలేకపోయాడు. జదు ప్రసంగాలు అంటే థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన ప్రసంగాలే, ఎందుకంటే ఆయన ఇంకా ఆ సంస్థ నుంచి బయటకు రాలేదు. రాజగోపాల్ జిడ్డు కృష్ణమూర్తిగారితో పాటు యూరోప్ వెళ్లాల్సొచ్చింది 1930 జూన్ నుంచి. అప్పటికీ రాజగోపాల్ భార్య రోజ్లిండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగం పట్ల ఆసక్తి పెంచుకుని ఆ రంగంలో కృషి చేస్తున్నారు. 1930 చివర్లో ప్యారిస్లో జరిగే ఫ్యాషన్ ప్రదర్శనకు హాజరవ్వాలి అనుకుని కృష్ణమూర్తి రాజగోపాల్లతో కలిసి యూరోప్కి వెళ్లారు రోజ్లిండ్ కూడా. 1930 జులైలో హాలెండ్లోని ఎర్డే కోట పరిసరాల్లో తొలిసారిగా కృష్ణమూర్తిగారి సొంత క్యాంపు జరిగింది. అంతకుముందు సంవత్సరం వరకు అక్కడ క్యాంపు జరిగినప్పుడు హాజరైన సభ్యులంతా వందల ఎకరాల్లో వారంపాటు శిబిరాలు వేసుకుని నివసిస్తే జేకే గారు కోటలో ఉంటుండేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ కోటని దాతకే తిరిగిచ్చేశారు కాబట్టి తను కూడా హాజరైన అభిమానులతో పాటుగా ఒక శిబిరం వేసుకుని వాళ్లతోటే ఉన్నారు. ఆ 5,000 ఎకరాల కోటని తిరిగిచ్చేసినా ఒక 400 ఎకరాలు జేకే గారినే ఉంచుకోమన్నారు అని తెలుసుకున్నాం కదా. ఆ 400 ఎకరాల స్థలంలో జేకే గారి అనుచరులు కొంతమంది శాశ్వతంగా శిబిరాలు వేసుకుని సంవత్సరాల తరబడి నివసించారు. ఇది ఒక కొత్త సంఘటన జేకే గారి సొంత ప్రయాణపు తొలి సంవత్సరాల్లో. 1930 ఆగస్టులో ఆ సదస్సు అయ్యాక దాదాపు మరొక 14 నెలల పాటు యూరోప్లోని అనేక దేశాల్లో సుడిగాలిలాగా పర్యటించి ఉపన్యాసాలిచ్చారు కృష్ణమూర్తిగారు. ఫ్రాన్సు, స్విట్జర్లాండు, ఏథెన్సు, రుమేనియా, చెకోస్లోవేకియా, హంగేరి, లండన్, ఇంతకు ముందు పర్యటించిన దేశాలు, కొత్త దేశాలు, చాలా చోట్ల ప్రసంగించి తన సందేశాల్ని ఎలాంటి బ్రాండు లేకుండా వినిపించారు. ఆయన ఉపన్యాసాలే ఆయన బ్రాండ్ అయ్యాయి. ఆ సంవత్సరం ఆ టూర్లో మొదటి కొద్ది నెలలు రాజగోపాల్, రోజ్లిండ్ ఇద్దరూ కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణించారు. 1930 నవంబర్ డిసెంబర్లలో రోజ్లిండ్ గర్భవతి అని తెలిసింది. ఆ పరిస్థితుల్లో తమతో నిరంతర ప్రయాణాలు మంచిది కాదని ఆమెను అమెరికాకు పంపించేసి తను మాత్రం కృష్ణమూర్తిగారితో కొనసాగాడు రాజగోపాల్. రోజ్లిండ్ తల్లి, అక్కా చెల్లెళ్ళు కూడా ఓహై వ్యాలీకి దగ్గర్లోని హాలీవుడ్లోనే ఉంటారు అని చెప్పుకున్నాం కదా. గర్భవతిగా ఉన్న రోజ్లిండ్ గురించిన జాగ్రత్తలన్నీ వాళ్లే చూసుకున్నారు. రాజగోపాల్ తోడుగా ఉన్న కృష్ణమూర్తిగారి ప్రసంగాల పర్యటనల్లో ఒకటి రెండు సంఘటనలేమిటంటే, 1930 డిసెంబర్లో రుమేనియా దేశపు రాణి ఆహ్వానం మీద ఆ దేశానికి వెళ్లారు. అప్పటికీ రుమేనియా దేశం వారసత్వపు వివాదాల్లో ఉంది. అయినాగాని క్వీన్ మేరీ కృష్ణమూర్తిగారి గురించి విని ఆయన మాటలు స్వయంగా వినాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 3 గంటలపాటు రుమేనియా రాజప్రసాదంలో క్వీన్ సమక్షంలో ప్రసంగించారు జేకే. ఆ పర్యటన కోసం రుమేనియా రాజధాని బుకారెస్ట్లో బస చేసినప్పుడు కేథలిక్ విద్యార్థుల నుంచి బెదిరింపు సందేశాలొచ్చాయి జేకేకి. మతాన్ని దేవుణ్ణి వ్యతిరేకిస్తున్న నీ అంతం చూస్తాము అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తిగారి భద్రత కోసం సాధారణ దుస్తుల్లో ఉన్న సైనికుల్ని పంపించింది రుమేనియా రాణి. అక్కడున్న వారం రోజులు కృష్ణమూర్తిగారికి ఎలాంటి అపాయము రాకుండా చూసుకున్నారు రుమేనియా సైనికులు. ఇదంతా నాకు కొత్తగా తమాషాగా ఉంది అని లేడీ ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పారు జేకే. ఈ విధంగా 1930 పూర్తయి 1931 ప్రారంభమైంది. ఆ సంవత్సరం జనవరిలో హంగేరీకి వెళ్లినప్పుడు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు కృష్ణమూర్తిగారు. ఫుడ్ పాయిజనింగ్ అని, ఆయన తినే ఆహారంలో ఎవరో ఏదో కలిపారని వదంతులొచ్చాయి. ఇంకా ఇన్ని సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు కదా, మరి ఏ ఏ అంశాలు మాట్లాడేవారు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే కోణాల్లో ముందుగానే సంసిద్ధమయ్యేవాళ్లా అంటే, అస్సలు సంసిద్ధత అనేది ఉండేది కాదు. ప్రిపరేషన్ అంటే కృష్ణమూర్తిగారికి అస్సలు అలవాటు లేదు. ఆయన ఏవేవో పుస్తకాలు చదివి వాటిల్లోని అంశాలను ఉదహరిస్తూనో ఖండిస్తూనో చేసే ప్రసంగాలు కాదు కాబట్టి ఆయనకు ప్రిపరేషన్ అనేది అవసరం ఉండేది కాదు. సమావేశం అంటే ఒకసారి ప్రేక్షకుల ముందుకు వెళ్ళాక ఇంకా అనర్గళంగా మాట్లాడమే. ఏ భావాలు ఏ అంశాలు అంటే అవి కూడా అప్రయత్నంగా ఒక ప్రవాహంలాగా వస్తూ ఉండేవి. కృష్ణమూర్తిగారిలోని ఈ గుణమే ఆయన్ని జీవితాంతం అనర్గళవక్తగా నిలబెట్టింది. 1930-31 తొలిసారి సంస్థాగత చట్రాల నుంచి బయటకొచ్చి చేసిన ప్రసంగాల్లో కొత్త కొత్త భావాలు అలవోకగా చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు 1931 ఏప్రిల్లో లండన్లో మాట్లాడినప్పుడు కంప్లీట్నెస్, టొటాలిటీ అంటే పరిపూర్ణత, సంపూర్ణత ఇలాంటి భావాల గురించి ఎక్కువగా చెప్పారు కృష్ణమూర్తిగారు. ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు: ప్రకృతిలోని ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో జీవితపు పరిపూర్ణత, సంపూర్ణత్వం ఉంటుంది. సంపూర్ణత అంటే నేను అనే భావం నుంచి విముక్తి. ఈ సంపూర్ణత్వాన్ని సాక్షాత్కరింపచేసుకోవడం అనేది అహాన్ని విడనాడడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇది అర్థమైతే కాలాతీతమైన అవగాహన అలవడినట్లే. మీరు ఎప్పుడైతే ఏమీ కాకుండా శూన్యంగా ఉంటారో మీరు అప్పుడు అన్నింటిగా మారతారు. ఈ స్థితికి చేరుకోవాలంటే దురాశ, అసూయ, అహంకారం, భయం ఇలాంటి వాటిని కరిగించుకోవాలి, వదిలేసుకోవాలి. మిమ్మల్ని మీరు నిరంతరం గమనించుకుంటూ ఉండడం ద్వారానే పరిపూర్ణమైన చైతన్య స్థితిని పొందుతారు. ఇవండి ఆ రోజుల్లో కృష్ణమూర్తిగారు చెప్పిన కొన్ని వాక్యాలు. ఇలా 1931 ఆయన పర్యటనలు కొనసాగినన్ని రోజులు సర్వవేళలా ఆయనకు కుడిభుజంగా నిలిచి ఆయన పర్యటనల ఏర్పాట్లు, సమావేశాల ఏర్పాట్లు చేసింది రాజగోపాలే. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో అడయారికి వెళ్లే కృష్ణమూర్తిగారు బయటకొచ్చేసిన తర్వాత 1930-31 అడయారికి వెళ్లలేదు. ఇప్పుడు స్టార్ సంస్థ లేదు, తాను థియోసాఫికల్ సొసైటీ సభ్యుడు కాదు కాబట్టి వెళ్లి తీరాల్సిన బాధ్యత కూడా ఆయన మీద లేదు. ఆయన యూరోప్ దేశాల పర్యటనలు 1931 అక్టోబర్ దాకా కొనసాగాయి. వాళ్ళిద్దరూ ఆ పర్యటనల్లో ఉండగానే అమెరికాలో 2 ముఖ్యమైన సంఘటనలు సంభవించాయి. ఒకటి ఆనందాన్ని కలిగించింది, మరొకటి విషాదాన్ని మిగిల్చింది. సంతోషకరమైన వార్త ఏమిటంటే 1931 జులైలో రాజగోపాల్ రోజులెండ్ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ప్రసవ సమయంలో ఏర్పడిన సమస్యల వల్ల రోజులెండ్ వెన్నెముక భాగంలో సమస్యలు తలెత్తాయి. ఒక రకమైన స్కిన్ క్యాన్సర్ అని, 10 ఏళ్ల కంటే ఎక్కువ జీవించదని, మళ్లీ పిల్లలు పుట్టడం కూడా మంచిది కాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. కానీ రోజులిండ్ ఈ విషయాలను రాజగోపాల్తో సహా ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు. అయితే డాక్టర్ల మాటల్ని అబద్ధం చేస్తూ ఆమె 90 ఏళ్లు జీవించారనుకోండి. ఇంకా ఆ రోజుల్లోనే జరిగిన విషాదకరమైన సంఘటన, 1931 ఆగస్టులో కృష్ణమూర్తిగారికి తమ్ముడి తర్వాత అంత అనుబంధం పెంచుకున్న జదునందన ప్రసాద్ అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో పర్యటిస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం. ఇది కృష్ణమూర్తిగారు జీర్ణించుకోలేని వార్త. అప్పటికీ జదు వయసు కేవలం 35 సంవత్సరాలు అంతే. నిత్యా లేడు, జదు వెళ్లిపోయాడు, నేనేమైపోతానో అని ఎమిలీకి రాసిన ఉత్తరంలో అనుకున్నారు జేకే. ఈ రెండు వార్తలు విన్నప్పటికీ వెంటనే తమ పర్యటన ముగించుకుని అమెరికాకి రాలేకపోయారు. జేకే రాజగోపాల్లు 1 సంవత్సరం తర్వాత అమెరికా వచ్చారు, 1931 అక్టోబర్లో. అప్పటికి రోజులిండ్ రాజగోపాల్ల పాప వయసు 4 నెలలు. ఆమెకు రాధ అని పేరు పెట్టుకున్నారు. ఆ పాపను చూడగానే కృష్ణాజీ అన్నారట, నిత్యా పోలికలు కనిపిస్తున్నాయి అని. ఎప్పుడో చిన్నప్పుడు తమ్ముళ్లను ఎత్తుకుని పెంచాక మళ్లీ జేకే పసిపిల్లల్ని చూడడం ఇదే. రాధను నెలల పాపగా ఉన్నప్పటినుంచి కృష్ణమూర్తిగారు కూడా అతి జాగ్రత్తగా చూసుకునేవాళ్లట. రాజగోపాల్ రోజులిండ్లు ఇంటి పనుల్లో ఉన్నప్పుడు ఆ పాప డైపర్స్ మార్చడం లాంటి పనులు చెయ్యడానికి కూడా కృష్ణమూర్తిగారు వెనుకాడలేదు. ఆ పాపకు ఏ కొంచెం జలుబు చేసినా ఆయన తెగ కంగారు పడిపోతుండేవాడు. ఆ పాప సమక్షంలో 1931 డిసెంబర్ నెలంతా ఎక్కడికీ కదలకుండా ఓహైలోనే దాదాపు సమాధిస్థితిలో ఉండిపోయారు కృష్ణమూర్తిగారు. ఈ విధంగా 1931 గడిచి 1932 వచ్చింది. రాజగోపాల్కి టాన్సిల్స్ ఆపరేషన్ అవసరమైంది. దానికోసమని రోజులిండ్ నెలల పాప రాధతో కలిసి హాలీవుడ్కి వెళ్లాడు. ఆ సమయంలో 4 రోజుల పాటు జేకే ఒక్కడే ఓహైలో ఉండిపోవాల్సొచ్చింది. అది ఆయనకు అరుదుగా లభించిన ఏకాంతం. నిజానికి చాలామందికి ఏకాంతం భయపెట్టే విషయమైతే కృష్ణమూర్తిగారికి ఏకాంతం అనేది ఒక అవసరం. ఆ సమయంలోనే తనను ఇంకా పలాయనవాది అంటున్న ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరంలో చిత్రమైన భావాలు వ్యక్తపరచారాయన. ఏమనంటే, అమ్మా, అనవసరం అనుకున్న విషయాలకు దూరంగా ఉండడం పలాయనవాదం అనిపించుకోదు. కావాలంటే నేను చాలా డబ్బులు సంపాదించగలను. నేను సరే అంటే అవకాశం ఇవ్వడానికి ఇప్పటికూడా హాలీవుడ్ దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కానీ నాకు వాటిమీద వ్యామోహం లేదు. అవసరమైతే బిచ్చగాడిగా కూడా బతకగలను. ఒకవేళ మిస్ డాడ్జ్ నాకు ఇస్తున్న సహాయాన్ని ఆపేస్తే నేను నేరుగా ఇండియాలో ఎక్కడైనా స్థిరపడతాను. పైగా భారతదేశంలో అయితే భిక్షాటన అనేది గౌరవప్రదమైన వృత్తి కూడా. ఇంకా నేను పర్యటిస్తున్న నివసిస్తున్న ఈ అందమైన విలాసవంతమైన ప్రదేశాల విషయానికొస్తే నేను వీటిని కావాలని కోరుకోవడం లేదు. నిజాయితీగా చెప్తున్నా, ప్రశాంతత ఉన్నంత వరకు నేను ఎక్కడ ఉంటున్నాను అనే విషయంలో నాకు అస్సలు పట్టింపు ఉండదు అని. 1932 జనవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రతి ఆదివారం ఓహైలోని తన నివాసంలో బయటవాళ్ల కోసమని ప్రసంగిస్తూ ఉండేవాళ్లు. ఆదివారం వచ్చింది అంటే ఆ ప్రసంగాలు వినడానికి వచ్చే ప్రజలతోటి ఓహై వ్యాలీ కళకళలాడుతూ ఉండేది. అంతకుముందు సంవత్సరాల కంటే 1932 భిన్నంగా జరిగిందేమిటంటే, అమెరికా కెనడాల్లో ఆయన విస్తృత పర్యటనలు. అంతకుముందు వరకు యూరోప్లో ఎక్కువగా పర్యటించారు, కానీ అమెరికా కెనడాల్లో ఎక్కువగా పర్యటించలేదు. 1932 ఆ పనిచేశారు. జులై నుంచి నవంబర్ దాకా ఆ 2 దేశాల్లో దాదాపు 50 నగరాల్లో ప్రసంగించారు. మళ్లీ 3 ఏళ్ల తర్వాత 1932 డిసెంబర్లో భారతదేశ పర్యటనకు వెళ్లారు కృష్ణమూర్తిగారు రాజగోపాల్తో కలిసి. రోజులిండ్ మాత్రం పసిపాపతో ఓహైలోనే ఉండిపోయింది. 1932 డిసెంబర్ 7 అడయార్ చేరుకున్నారు. పాత రోజుల్లో అయితే దివ్యజ్ఞాన సమాజ సభ్యులంతా కొలంబోలోని నౌకాశ్రయానికో మద్రాసులోని రైల్వే స్టేషన్కో వచ్చి తనని వైభవోపేతంగా అడయార్లోని దివ్యజ్ఞాన సమాజానికి తీసుకెళ్తుండేవాళ్లు. ఇప్పుడు కృష్ణమూర్తిగారు జస్ట్ కృష్ణమూర్తిగారు అంతే. దివ్యజ్ఞాన సమాజ సభ్యులెవరూ ఆయన్ను ఆహ్వానించడానికి రాలేదు, కలుసుకోవడానికి రాలేదు. గిండీలోని ఒక అభిమాని నివాసంలో మజిలీ చేసి కృష్ణమూర్తి రాజగోపాల్లు తమంతట తామే దివ్యజ్ఞాన సమాజ భవనాలకు వెళ్లారు అనీబిసెంట్ని చూడడానికి. అనీబిసెంట్ ఆ సమయానికి తీవ్రమైన అస్వస్థతతో ఉంది. బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో మంచానికే పరిమితమైపోయింది. జ్ఞాపక శక్తి కూడా సన్నగిల్లింది. మనుషుల్ని సరిగా గుర్తుపట్టలేకపోతోంది. కృష్ణమూర్తిని చూసి ఆప్యాయంగా చేతులు నిమిరింది. కళ్లల్లో సన్నటి కన్నీటి పొర. మాట్లాడింది కానీ గుర్తుపట్టిందో లేదో సందేహమే. కృష్ణ నిత్యాల కోసం అనీబిసెంట్ ప్రత్యేకంగా కట్టించిన భవనం ముందునుంచే జేకే రాజగోపాల్ నడుచుకుంటూ బయటికెళ్లారు. కొన్నేళ్ల క్రిందట అయితే అది తమ భవనం, తమ కోసం గుమికూడే జనం అన్నట్లుండేది పరిస్థితి. ఇప్పుడు అది తనది కాదు, అదే కాదు, అసలేదీ నాది కాదు అనుకున్న జేకే ఆ సమయంలో భావోద్వేగాలకు గురయ్యారో లేదో కూడా చెప్పడం కష్టం. ప్రతి ఏడాదిలాగే డిసెంబర్ చివర్లో అడయార్ ఆవరణలో దివ్యజ్ఞాన సమాజ వార్షిక సభలు జరిగాయి. ఎలానూ అక్కడే ఉన్నారు. పైగా తనకేమీ వాళ్లతో వైరం లేదు కాబట్టి కృష్ణమూర్తి రాజగోపాల్లు ఆ సభలకు హాజరయ్యారు. అంతకు నాలుగేళ్లు ముందుదాకా ఆ వార్షిక సమావేశాల్లో కృష్ణమూర్తి కాబోయే విశ్వగురువు బ్రాండ్ తోటి స్టార్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండేవాళ్లు. ఇప్పుడు విశ్వగురువు అన్న భావనే గాలిలో కలిసిపోయింది. ప్రస్తుతం కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజ మాజీ సభ్యుడు అంతే. ఇంకా దివ్యజ్ఞాన సమాజంలో కృష్ణమూర్తిగారి అభిమానులు ఉన్నారు. వాళ్ల బలవంతం మీద 1932 వార్షిక సమావేశాల్లో ప్రసంగించాల్సి వచ్చింది అని కృష్ణమూర్తిగారు తరువాతి రోజుల్లో ఆయన జీవిత చరిత్ర రాసిన పపుల్ జయకర్తో చెప్పారు. అయితే తమని వదిలి వెళ్లిపోయాడు అని ఆయన మీద ద్వేషం పెంచుకున్న కొంతమంది మాత్రం ఆయన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టాలని చూశారు. అసలు మార్మిక గురువులు ఉన్నారో లేదో ఖచ్చితంగా చెప్పండి అని నిలదీశారు. అలాంటి ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి కృష్ణమూర్తిగారు నిరాకరించారు. మొత్తం మీద ఆ వార్షిక సమావేశాలు, తన ప్రసంగ సమయం చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆయనకు. అయితే అప్పటికే అలాంటి వాటికి అతీతంగా ఉన్నారు కాబట్టి దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ విధంగా 1932 సంవత్సరం ముగిసి 1933 వచ్చింది. ఆ సంవత్సరం తొలి రోజుల్లో 3 నెలల పాటు వారణాసితో పాటు ఇతర ఉత్తర భారతదేశ నగరాల్లో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు జేకే. శీతాకాలం, అన్ని ఊళ్ళూ తిరగడంతో 1933 మార్చిలో వారణాసిలో ఉండగా చికెన్ పాక్స్ వ్యాధి సోకింది. దాన్నుంచి తేరుకోవడానికి రాజగోపాల్తో కలిసి డార్జిలింగ్ వెళ్లి 1 నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు. దీని తర్వాత 4 నెలలు యూరోప్ దేశాలకు వెళ్లాలి అని రాజగోపాల్ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ వెళ్లే త్రోవలో మద్రాసులో ఆగారు. 1933 May 2 మళ్లీ అనీబిసెంట్ని చూడ్డానికి వెళ్లారు. చికెన్ పాక్స్ మూలాన మొహమంతా మచ్చలు మిగలడంతో గడ్డం పెంచుకుని ఉన్నారు జేకే. ఆయన్ని చూసిన అనీబిసెంట్ గుర్తుపట్టలేకపోయింది. కళ్ల వెంబడి నీళ్లు కారుతున్నాయి. చేతులు పట్టుకుంది కానీ పట్టు నిలవలేదు. సగం స్పృహలో ఉన్న అనీబిసెంట్ను వదిలి బయటికి రాక తప్పలేదు కృష్ణమూర్తిగారు. మళ్లీ 2 ఏళ్ల తర్వాత యూరోప్లో ఇటలీ, ప్యారిస్, లండన్ మొదలైన నగరాల్లో ప్రసంగాలిచ్చారు ఆ 1933 సంవత్సరంలో. అప్పటికే 3 ఏళ్లుగా సొంతంగా ప్రసంగిస్తున్న కృష్ణమూర్తిగారికి ఈ సమయానికే ఒక గుర్తింపు వచ్చింది. కొత్త కొత్త అభిమానులు, ధనవంతులు ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. అలా ఆయన యూరోప్ పర్యటనలో ఉండగానే మద్రాసులో 1933 September 20 అనీబిసెంట్ కన్నుమూశారు. కృష్ణమూర్తిగారు కూడా స్థానిక వార్తాపత్రికల్లో చూసి తెలుసుకున్నారు అంతే. ప్రత్యేకంగా ఎవరూ ఆయనకు వర్తమానం అందించలేదు. ఈ యూరోపు పర్యటన తర్వాత సరాసరి అక్కడ్నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది, కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల నుంచి ఆహ్వానాలు రావడంతో ఆస్ట్రేలియా వెళ్లే త్రోవలో మద్రాసులో ఆగారు కృష్ణమూర్తి, రాజగోపాల్. 1933 నవంబర్ మొదట్లో అప్పటికి అనీ బిసెంట్ మరణించి నెల రోజులు దాటింది. ఆమె మరణించినప్పుడు ఆస్ట్రేలియా నుంచి లెడ్ బీటర్ వచ్చాడు అడయారుకి. కృష్ణ, రాజగోపాల్ మద్రాసులో రైలు దిగేసరికి వాళ్లకు అత్యంత ఆశ్చర్యకరంగా లెడ్ బీటర్ తన బృందంతో కలిసి పూలదండలతో స్టేషన్కొచ్చాడు వాళ్ళిద్దరినీ ఆహ్వానించడానికి. కృష్ణ దివ్యజ్ఞాన సమాజం నుంచి విడిపోయాక లెడ్ బీటర్ని కలుసుకోవడం అదే మొదటిసారి. ఆసక్తికరంగా కృష్ణ, రాజగోపాల్ వీళ్ళిద్దరినీ కూడా బాల్యంలోనే గుర్తించి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకొచ్చింది లెడ్ బీటరే కదా. ఇప్పుడు తమ సొంత మార్గంలో ప్రయాణిస్తున్న ఆ ఇద్దరినీ ఆహ్వానించడానికి లెడ్ బీటర్ స్వయంగా వచ్చాడన్నమాట. ఆ సందర్భం గురించి కృష్ణమూర్తి ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పారు. లెడ్ బీటర్ నా చేతులు పట్టుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలా ఆత్మీయంగా ఉన్నట్లు నటించాడేమో అనిపించింది. ఆయనకు కూడా వయసు మీరిపోయింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా నన్ను పలకరించాలా వద్దా అన్నట్లు ప్రవర్తించారు. దివ్యజ్ఞాన సమాజ ఆడిటోరియంకి రమ్మంటే వెళ్లాము, కానీ ఏదో అసహజ వాతావరణం, చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ ఉన్న రోజుల్లో 2-3 సార్లు లెడ్ బీటర్ని కలుసుకున్నాను, కానీ సంభాషణలన్నీ కృత్రిమంగా అనిపించాయి. ఎవరికీ ఉపయోగం లేని కబుర్లు దొర్లాయి మా ఇద్దరి మధ్య అని. బహుశా కృష్ణమూర్తిగారు అడయార్లోని దివ్యజ్ఞాన సమాజ ఆవరణలోకి అడుగు పెట్టడం అదే చివరిసారి. ఆ తరువాత దశాబ్దాల పాటు ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టే సందర్భమే రాలేదు. అయితే ఆవరణకు దగ్గర్లోనే కృష్ణమూర్తిగారి అభిమానులు ఆయన కోసం 6 ఎకరాల స్థలంలో ఒక 2 అంతస్తుల భవనం కట్టించి ఇచ్చారు. దాని పేరు వసంత విహార్. తర్వాత రోజుల్లో కృష్ణమూర్తిగారికి అదే అధికార నివాసమయ్యింది. ఎప్పుడు మద్రాసులో బస చేసిన ప్రస్తుతానికి ఆ బిల్డింగులో కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేంద్రస్థానం ఉందండి. అట్లా 1933 గడిచింది. 1934 మొదట్లో ఆస్ట్రేలియా వెళ్లబోయే ముందు అప్పటికే రిషి వ్యాలీలో తాత్కాలికంగా ప్రారంభమైన స్కూలుకి వెళ్లి 1 వారం రోజుల పాటు అక్కడున్నారు జేకే. అప్పటికి 5-6 సంవత్సరాల క్రిందటే బీజం పడిన ఆ స్కూలు ప్రాజెక్టుని కృష్ణమూర్తిగారి అభిమానులే స్థలం సేకరించి తాత్కాలికంగా భవనాలు నిర్మించి 1931 ప్రారంభించారు. అసలు 1925-26 ప్రాంతాల నుంచే కృష్ణమూర్తిగారికి తరువాతి తరాల్ని స్వేచ్ఛా పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఆశయం ఉంది. ఆశయంతో విద్యాలయాలు స్థాపించాలి అనుకున్నారు. అప్పట్లో అనీ బిసెంట్ కూడా ఆయన ఆలోచనలకు మద్దతునిచ్చారు. ఆలోచనల రూపమే వారణాసిలో 1 స్కూలు, రిషివాలీలో 1 స్కూలు 1933 కల్లా పనిచేయడం ప్రారంభమయ్యాయి. ఇవన్నీ చూసుకుని 1934 జనవరి చివరి కల్లా ఆస్ట్రేలియా వెళ్లారు కృష్ణ, రాజగోపాల్. అక్కడ కూడా అనేక ప్రధాన నగరాల్లో పర్యటించారు. సిడ్నీలో అయితే లెడ్ బీటర్ సంస్థానానికి పక్కనే ఒక అభిమాని ఇంట్లో బస చేశారు. తను నిత్యా కలిసి 10 ఏళ్ల క్రిందట మొట్టమొదటిసారి అక్కడికి రావడం గుర్తొచ్చింది కృష్ణకి. లెడ్ బీటరేమో భారతదేశం నుంచి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఓడ పెర్త్ పోర్టులో ఆగినప్పుడు హఠాత్తుగా చనిపోయాడు. ఆయన భౌతిక దేహాన్ని సిడ్నీకి తీసుకొచ్చారు. అప్పటికీ కృష్ణ సిడ్నీలోనే ఉన్నారు. విషయం తెలిసి లెడ్ బీటర్ అంత్యక్రియలకు హాజరయ్యారు, కానీ లోపలికి వెళ్లలేదు, బయటనుంచే చూసి వచ్చేశారు. ఆ విధంగా దాదాపు 25 క్రిందట తన త్రోవన తాను స్కూలుకు వెళ్లే సమయంలో తనని గుర్తించి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకెళ్లి తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసిన ఇద్దరు ప్రధాన వ్యక్తులు అన్నీ బెసెంట్ లెడ్ బీటర్లు నెలల వ్యవధిలో శాశ్వతంగా నిష్క్రమించారు. అతి త్వరలోనే వాళ్ల జ్ఞాపకాలు కృష్ణమూర్తిగారి స్మృతి ఫలకం నుంచి పూర్తిగా చెరిగిపోయాయి. కృష్ణమూర్తిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న జార్జ్ అరండేల్ అనీబిసెంట్ తర్వాత దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడయ్యారు. 1945లో ఆయన కూడా చనిపోయారు. కృష్ణమూర్తికి లండన్లో హోమ్ ట్యూటర్గా పనిచేసిన మరొక వ్యక్తి జినరాజదాస జార్జ్ అరండేల్ తర్వాత దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు అయ్యారు. ఆయన కూడా 1953లో చనిపోయారు. ఇంకొక ఆయన పేరు గుర్తుందా? వెడ్జ్వుడ్, హాలెండ్లో చర్చ్ బిషప్. జార్జ్ అరండేల్తో కలిసి సామూహిక దీక్షా శిబిరాలు నిర్వహించాడు. అతడికి కూడా కృష్ణమూర్తిగారంటే పీకల వరకు కోపం ద్వేషం ఉండేవి. ఆయనకు 1931లోనే మతిభ్రమించింది. ఇంగ్లాండులోనే టెకిల్స్ పార్క్ అనే ప్రాంతంలోని థియోసాఫికల్ సొసైటీ ఆవరణలోనే నివసించాడు. అయితే రాను మతిభ్రమించిన స్థితిలో చేసే చర్యలు మరీ ఇబ్బందికరంగా మారడంతో బయటకు రానిచ్చేవాళ్లు కాదు. చివరి సంవత్సరాల్లో అయితే ఒంటిమీద బట్టలు కూడా ఉంచుకునేవాడు కాదట. చివరికి ఆ దుర్భర స్థితిలోనే 1951లో థియోసాఫికల్ సొసైటీ ఆవరణలోనే చనిపోయాడు వెడ్జ్వుడ్. అవండి అనీబిసెంట్, లెడ్ బీటర్, జార్జ్ అరండేల్, జినరాజదాస, వెడ్జ్వుడ్ల నిష్క్రమణలు. ఇంకా కృష్ణమూర్తిగారి జీవిత కథనంలో దివ్యజ్ఞాన సమాజ ప్రసక్తి దాదాపు ముగిసినట్లే. మన కథనాన్ని కూడా ఆ సమాజం నుంచి బయటకు తీసుకొచ్చి కృష్ణమూర్తిగారిని అనుసరిద్దాం. అట్లా లెడ్ బీటర్ అంత్యక్రియలకు హాజరయ్యాక న్యూజిలాండ్ వెళ్లారు జేకే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వార్తాపత్రికల వాళ్లు ఆయనకు మంచి ప్రచారమే ఇచ్చారు. కానీ న్యూజిలాండ్లో రేడియో స్టేషన్ వాళ్లు మాత్రం ఆయన ప్రసంగానికి అనుమతి ఇవ్వలేదు. కారణం, ఆయన ప్రసంగాలు మతానికి, దేవుడికి, చర్చికి వ్యతిరేకంగా ఉంటున్నాయి అని. ఇన్ని విభిన్న అనుభవాలతో ఈసారి ప్రపంచ పర్యటన ముగించుకుని 1934 ఏప్రిల్ చివరికి, దాదాపు 2 ఏళ్ల తర్వాత, మళ్లీ తమ కేంద్ర నివాసం అమెరికాలోని ఓహై వ్యాలీకి చేరుకున్నారు కృష్ణ రాజగోపాల్. ఇవండి 1930 ఏప్రిల్ నుంచి 1934 ఏప్రిల్ వరకు ఆ 4 సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారి జీవిత ప్రయాణంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు. అప్పటికి ఆయన వయసు 39 సంవత్సరాలు నిండాయి. ఇక్కడి నుంచి మిగతా విశేషాలు వచ్చే వారం నుంచి కొనసాగిద్దామండి. ఈ 14వ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 15వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: June 26th, 8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubothu. Gold sponsor, Amogham Indian Cuisine.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళెవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట, ఇప్పుడు మీ ఇంట్లో.
6: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
7: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
6: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: Bay Area, this is your chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686.
9: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
10: Your father worked silently, sacrificed his comforts, and spent his whole life just to see you smile. This Father's Day, make your father smile from miles away with MyPursue. Sign up and complete your KYC today and choose any free gift for your dad. Free elder care visit, Father's Day special gift or cake, $20 bonus, and here's something special for NRIs. Send money to India at a special Father's Day rate. $1 equals 105 rupees on your first $100 transfer. Refer your friends, share your favorite memory with your father and win surprise gifts together. Download MyPursue today. MyPursue, your bridge to Bharat.

0: Yeah, thank you, Gallimalli, Akka Sudhakar. Or Sudhakar, Akka Gallimalli. The other way. Yeah. And manam last mudava Adivaram. And yesterday. We celebrated not yesterday, 21st Monna. Nina Raka Monna. Manam and very least known and Mudatlo. They made a lot of fun about this day, Father's Day and Mata. And the Andram celebrate Jeskunamu, Randranu, Dan Kamikata Gurtistavanaru, children, Dani Gurinchi, Manam, E. Sholo, Yetla started in the Yenduku started in the Atlagi some unknown facts about that Father's Day. Manam, and economy, Yetla, impact out in the but meeku oka question before we start mee nanna gurinchi prapanchaniki telini oka goppa vishayam emiti adi meer call chesi ee roju maato share cheskondi
1: okay share call chesina number 1-877-265-5992
0: అట్లాగ మీ పిల్లలు మీకు ఫాదర్స్ డేకి ఏం చేశారు ఈసారి మీరు బెస్ట్ ఆన్సర్ విల్ ఆల్వేస్ బి రివార్డెడ్ సో యా అండ్ మీ నాన్నకి మీరేం చేశారు మీ పిల్లలకు మీరేం చేశారు మీ నాన్న గురించి ప్రపంచానికి తెలియని ఒక గొప్ప విషయం ఏమిటి ఇది ఎందుకంటే చాలా మందికి తెలియదు అమ్మ ప్రేమను మాటలు చూపిస్తుంది నాన్న మాత్రం తన ప్రేమను జీవితంతో చూపిస్తాడు ఇ విల్ ఇన్స్పైర్ లైఫ్స్ So happy Father's Day to all the amazing fathers around the world. Ee roju manam dani gurinchi maatladukundam. Shall we start with a song?
1: We will. So yeah, Vijay garu cheppinattuga Father's Day manam Sunday roju chestunnamu. So mana show lo extended Father's Day celebrate chestunnamu. So meeku mee father ki shout out ivvalanukuntaru kada maa show dwara. కాల్ చేయండి 877-265-5992 సో మరి ఒక మంచి కో ఇన్సిడెంటల్ గా పాట ప్లే చేయబోతున్నాను బట్ ఆ పాటకి కొంచెం స్టోరీ చెప్పాలంటే ఇప్పుడు రాబోతున్న ఈవెంట్ గురించి చెప్పుకోవాలి సో ఈ వచ్చే ఫ్రైడే దేవిశ్రీ ప్రసాద్ ఈస్ కమింగ్ టు బే ఏరియా అగైన్ సో మరి ఆయన సొంతంగా ఐ థింక్ ఆయన వాళ్ళ ఫాదర్ కి డెడికేట్ చేస్తూ ఒక పాట కంపోజ్ చేశారు అదే పాటను ప్లే చేసి మేము ఈ షో స్టార్ట్ చేస్తున్నాము వన్స్ అగైన్ ఇప్పుడు ప్లే వింటుందంటే కనుక మా షోలో ఇవాళ ఫాదర్స్ డే ఎక్స్టెండెడ్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్పెషల్ చేసుకుంటున్నాము సో మీరు ఇప్పటికీ కావాలంటే మీ ఫాదర్ కి షార్ట్ అవుట్ ఇవ్వాలన్నా విజయ్ గారు చెప్పినట్టుగా అడిగినట్టుగా మీ ఫాదర్ ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి షేర్ చేసుకోవాలంటే కనుక కాల్ చేయండి 877-265-5992 అండ్ ఇవాళ కాల్ చేసిన వాళ్ళలోంచి కొంతమందిని రాఫిల్ చేసి లాస్ట్ లో విన్నర్స్ అనౌన్స్ చేస్తాము రాంగ్ అండ్ రైట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏం లేవండి పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో మీరు జస్ట్ కాల్ చేయండి 877-265-5992 సో చెప్పినట్టుగా ఒక మంచి పాటతోని ఇన్స్పిరేషనల్ పాటతోని ఇప్పుడు పికాప్ చేస్తున్నాము అగైన్ ఫాదర్స్ డే స్పెషల్ హియర్ ఇస్ అ సాంగ్ సాంగ్ వన్ ప్లీజ్
2: నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో

0: ఫాదర్స్ డే ఎక్స్టెండెడ్ షో చేస్తున్నాము. సో విజయ్ గారు షో పాట పెట్టుకుని అడిగారు, మీ ఫాదర్ కి ఏమైనా షార్ట్ అవుట్ ఇవ్వాలనుకుంటే కనుక, ఆర్ ఏదైనా ఎక్స్క్లూజివ్ క్వాలిటీ, యునీక్ క్వాలిటీ ఆర్ సంథింగ్ దట్ దట్ యూ వాంట్ షేర్ ఆన్ ఎయిర్ విత్ అస్, అట్లా ఉంటే కనుక కాల్ చేయండి 877-265-5992. సో విజయ్ గారు మీరు చెప్పండి మీ ఫాదర్ డే
1: అంటే. నేను ఫాదర్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను, హోల్ ఫ్యామిలీ వాజ్ హియర్. నేను ఆర్టికల్ కూడా రాశాను యాక్చువల్ గా ఏం చేశాను మా ఇంట్లో.
0: దానికి క్వశ్చన్ అడుగుదాం అనుకున్న తర్వాత, బట్ వి గో ఆన్.
1: యా సో ద ఫేవరెట్ థింగ్ దట్ ఐ లైక్ ఇస్ ఉప్మా.
0: సో ఉప్మా,
1: ఉప్మా రవాతోటే చేస్తారు ఉప్మా. సో ఉప్మా అండ్ ఈవెన్ మై లింక్డ్ ఇన్ పోస్ట్ హ్యాడ్ 12,000 విజిటర్స్ రీడింగ్ మై ఆర్టికల్.
0: Right.
1: And you know, whole family came together to make the best upma possible in the world for me.
0: Wow.
1: So, and then we sat together, ate, we enjoyed the morning. It was brunch and then we headed to Napa.
0: Okay.
1: And we had a little bit late lunch and spent that afternoon and evening, and we spent, you know, my son, daughter-in-law, daughter, son-in-law, all were my son-in-law also calls me dad, so he treats me like that. So you know, we had a funful, eventful day. It was really, and we had dinner at home under the moon outside.
0: Oh wow. So
1: that was they all surprised with the dinner arrangement, and it was fun to have that. In fact, it's a very memorable Father's Day for me.
0: మీ పోస్ట్ లో ఉప్మా అని ఒక కంపారిజన్ చేశారు, అది ఒకసారి మన శ్రోతలందరి కోసం చెప్తారా?
1: ఉప్మా ఇస్ లీస్ట్ ప్రిఫర్డ్ ఐటమ్ ఫర్ మెనీ పీపుల్ లైక్ ఫాదర్, బట్ యునో ఉప్మా ఇస్ ఈజీ టు మేక్, వెరీ ఈజీలీ యాక్సెసిబుల్. యునో యూ కెన్ ట్విస్ట్ any number of types of upma. So like father, he takes any role in the life. He'll right. become your friend, he will advise, and he will become your friend. And upma is one thing that bonds everything together. Your vegetables, your you know, whatever, rava and everything, right. and it yeah. it can get into any shape. And you know, I'm just getting to, after that people started calling me Upma Daddy. At least a couple of friends sent messages Upma Daddy, and it was fun.
0: Right.
1: In fact, I really like Upma. Easy to make, and number, you know, we can do hundreds of types of Upma. The combinations, permutations, and combinations are unlimited for Upma. No other tiffin will be that easy with that many permutations and combinations.
0: Right.
1: And easy to make. All bachelors, you know, any bachelor can make it easy.
0: Yeah, naaku telisi, I think somebody told me, actually, upma the ingredients ni mottam vein chesi, you can store it. All you have to do is just add hot water and microwave it, you're ready to eat. Okay.
1: That's what we were doing. Yeah. When we were in hostel, that's what my mom used to give.
0: Exactly.
1: And without potato, without onion, that will stay for 3 months.
0: Correct.
1: No refrigerator.
0: Correct.
1: And that used to stay. And whenever we are hungry for exams, midnight, just get a hot water. You know, it was easy to get hot water.
0: Yeah.
1: We used to have water heaters, small water heaters in a glass.
0: Okay.
1: And we used to make upma. It was easy.
0: Correct.
1: So it was fascinating. So మనం ఫాదర్స్ డే గురించి మాట్లాడుకుంటా ఉంటే, ఈ రోజు అంటే మనం అందరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం, కానీ మొదట్లో అంత ప్రాచుర్యం పొందలేదన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్కరు ఫాదర్స్ డేని, మదర్స్ డే ఆల్రెడీ ఉండింది కాబట్టి ఏదో ఒక మళ్ళీ బిజినెస్ డీల్, మదర్స్ డే లాగా మరో వ్యాపార కార్యక్రమం అనే విమర్శించేవాళ్ళు. కొన్ని దగ్గర విపరీతమైన ఫన్, అంటే దే వర్ యూజింగ్ ఫాదర్స్ డే యాజ్ ఎ కామిక్ రిలీఫ్. బట్ అంటే మనం ఇంతకుముందు చాలా సార్లు షోలో మాట్లాడుకున్నాం ఫాదర్స్ డే హిస్టరీ గురించి, మళ్ళీ కూడా మాట్లాడుకుందాం ఈరోజు. ఏంటంటే ఫాదర్స్ డే వెనుక ఒక కూతురు ఉంది, నిజంగా చెప్పాలంటే ఇది ప్రారంభించింది ఒక మహిళ, ఆమె పేరు సోనోరా.

0: స్మార్ట్ డాట్. ఆమె తల్లి మరణిస్తుంది చివరి సంతానంలో, తండ్రి ఒంటరిగా ఆరుగురు పిల్లల్ని పెంచుతాడనమాట. ఈజ్ అ విడౌట్ అండ్ ఎక్స్ ఆర్మీ మెన్ అనమాట. ఆ చేసిన త్యాగాలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఆమె భావించింది. బట్ దానికి అంత ప్రాముఖ్యత జరగలేదు. మొదటిసారిగా 1910 జూన్ 19 అంటే 3వ ఆదివారం రోజు మొదటి అధికారిక ఫాదర్స్ డే అంటే అఫీషియల్ ఫాదర్స్ డే హస్ బీన్ సెలబ్రేటెడ్. బట్ 1910లో ప్రారంభమైన అమెరికాలో ఫాదర్స్ డేని అధికార జాతీయ దినంగా గుర్తించడానికి 62 ఏళ్లు పట్టింది. 1972లో రిచర్డ్ నిక్సన్ దీన్ని అధికారంగా ప్రకటించినారు. అంటే పీపుల్ డిడ్ నాట్, అది నేను అన్నాను కదా ఉప్మాని, దానికి లీస్ట్ ఇంపార్టెన్స్ అనమాట. అట్లాగే ఫాదర్స్ డేని కూడా, ఫాదర్ ని కూడా అంత లీస్ట్. 62 ఇయర్స్ పట్టింది అంటిల్ రిచర్డ్ నిక్సన్ అధికారికంగా ప్రకటించే వరకు. అట్లాగే ప్రపంచంలో కూడా అన్ని దేశాలు ఒకే రోజున జరుపుకోవు. ఈ మనకు తెలిసిన ఈ 3వ ఆదివారం ఏదైతే ముందో మనం అమెరికాలో చేసినట్టు, బట్ స్పెయిన్ పోతే 3 మార్చి చేస్తారు, ఇటలీకి వెళ్తే 3 మార్చి చేస్తారు, థాయిలాండ్కి వెళ్తే 5 డిసెంబర్ పోతే చేస్తారు, ఆస్ట్రేలియా పోతే 1 సెప్టెంబర్ చేస్తారు.
1: ఓకే,
0: సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ గా చేసుకుంటూ పోతారు. మన అంటే మనం ఇండియన్ డీసెంట్ కాబట్టి మన భారతీయ కుటుంబంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటది. మన ఫాదర్ తల్లి, చాలా మంది తండ్రులు ఐ లవ్ యూ అనే పదం ఉపయోగించారు, కానీ అమెరికాకు వచ్చినా కూడా మనం పిల్లల చదువు కోసం అప్పులు చేసి మనమే చదివిస్తాము, మన అవసరాలను తగ్గించుకుంటాము. అంటే మన కలలు అండ్ డ్రీమ్స్ ని పిల్లల లోపల చూసుకుని వాళ్ళు అది కావడానికి వి గ్రూమ్ దెమ్. ఇక్కడ లోకల్ ఇక్కడ అది కనిపించదు, ఆ కల్చర్ కనిపించదు ఇక్కడ. బట్ మన పిల్లలు మాత్రం వి ఆల్వేస్ ట్రై టు మేక్ దెమ్ కాంపిటేటివ్, వి ఆల్వేస్ వాంట్ టు సీ దెమ్ అహెడ్ ఆఫ్ అస్ అండ్ అహెడ్ ఆఫ్ అదర్ చిల్డ్రన్. అండ్ ఒకందుకు చూస్తే అది మంచి వచ్చాడో తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి మనం చాలా ఆలోచిస్తాం. యా, అందుకోసము కొంచెం ప్రేమ ఎక్కువ కనిపించదు తండ్రితోటి. మన అంటే మన సంస్కృతిలో తండ్రి ప్రేమ అంటే కనిపించేదంత డిసిప్లిన్, వి ఆల్వేస్ ట్రై టు డిసిప్లిన్ చిల్డ్రన్. కొంత అందుకోసం పిల్లలు నాన్నను కఠినంగా భావిస్తారు, కానీ కొంచెం పెద్దగా అయినాక ఆయన చెప్పే ప్రతి మాట వెనుక ప్రేమ ఉందని అర్థమవుతుంది. అంటే నేను మీరు అన్నారు కదా పోస్టింగ్ గురించి, ఆ పోస్టింగ్ జరిగితే పిల్లలు యంగ్ ఉన్నప్పుడు దే ఆర్ లైక్ పిజ్జాస్ బర్గర్స్ బ్రేక్ఫాస్ట్ బేగల్స్ అండ్ వాట్ నాట్, బట్ ఉప్మా నోబడి ప్రిఫర్స్. బట్ వెన్ దే గెట్ ఇన్ టు మెచ్యూర్ ఇన్ దర్ ఏజ్, వెన్ దే లుక్ ఫర్ థింగ్స్ టు బికమ్ ఈజీ, దే లుక్ ఫర్ దట్. దే లుక్ ఫర్
1: కంఫర్ట్ ఫుడ్ అయిపోతుంది,
0: కంఫర్ట్ ఫుడ్ అయిపోతుంది. అంటే చాలా మంది ఏంటంటే తండ్రులు తమ బాధలను బయట పెట్టరు. Even though if he's suffering for money, if he's suffering with any ఒత్తిడి, ఆందోళనను, ఆర్థిక సమస్యలను, వాళ్ళు ఎప్పుడూ దాచిపెట్టే కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అంటే తమ బాధను తమలోనే దాచుకుంటారు. కొంచెం తల్లి అట్లా కాదు, పిల్లలతో షేర్ చేసుకుంటుంది. కాబట్టి బట్ తండ్రి బాధ్యతను, బరువును మోయాలనే ప్రయత్నంలో ఉంటాడు ఎప్పుడు. చాలా మంది అంటారు తల్లి ఉద్యోగమే చాలా కష్టం అంటారు, కానీ తండ్రిగా కూడా చాలా కష్టం. వాళ్ళకి జీతం ఉండదు, తల్లిని కనీసం అంటే కొంచెం థ్యాంక్యూ గ్రాటిట్యూడ్ ఉంటుంది తల్లికి, కానీ తండ్రికి ఉండదు. ఆ తండ్రికి జీతం ఉండదు, గ్రాటిట్యూడ్ కూడా ఉండదు, సెలవులు కూడా ఉండవు, అండ్ పదవి విరమణ ఉండదు. తల్లికి ఉండదు, తండ్రికి ఉండదు. ఆఫ్ కోర్స్ పదవి విరమణ అనేది లైఫ్ లాంగ్, వి వాంట్ టు సీ అవర్ పీపుల్, అవర్ చిల్డ్రన్ ఫ్లోరిష్ 24 అవర్స్. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ డిసెంట్ పేరెంట్స్ అయితే 24 అవర్స్ ఒక రెస్పాన్సిబిలిటీగా, మనం ఒక అకౌంటబిలిటీగా ఫీల్ అవుతాం పిల్లల్ని. యా, వాట్ వి ఎక్స్పెక్ట్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఈస్ పిల్లల చిరునవ్వు. దాట్ ఈస్ వాట్ ఈస్ ఫాదర్స్ డే. యూనో, పీపుల్ కమ్ హోమ్, గ్రీట్, స్పెండ్ టైమ్ విత్ అస్, యూనో మేక్ సమ్ మెమరీస్ టు లివ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో సమ్ రెస్పెక్ట్. అందుకోసం చాలా మంది తండ్రులు చెప్తారు అనమాట, ఈ విజయాలన్నిటికంటే నా పిల్లలు మంచి మనుషులుగా ఎదగడంలో నా జీవితంలో గొప్ప విజయం అని చెప్తారు. సో లెట్స్ టేక్ వన్ మోర్ బ్రేక్. అండ్ మనం వీ హ్యావ్ టు రిమైండ్ పీపుల్ దట్ దర్ ఇస్ అ డిఎస్పీ షో దిస్ వీకెండ్ ఆన్ ఫ్రైడే.
1: సో మీరు ఇంకా ఇంతవరకు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే బాటా డాటా ఓవర్ టికెట్ పోయి టికెట్స్ తీసుకోండి. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ఈస్ కమింగ్ టు ది ఏరియా అగైన్ ఆన్ ఫ్రైడే June 26th అండ్ సాటర్డే సివిట్. ద షో విల్ స్టార్ట్ అట్ 8 అండ్ యూ షుడ్ డెఫినెట్లీ టేక్ ఇట్. ఎందుకంటే నేను మన స్టైల్లో చెప్పాలంటే డిఎస్పీకి ఒక నేను డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేసిన. ఏంటంటే డి అంటే డప్పు కొడతాడు. సో ఈజ్ అ మ్యూజిషియన్ బై హిమ్సెల్ఫ్. ఆయన ఐ థింక్ హీ హాస్ సమ్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్స్. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం, చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూర్చుంటాము. సో డి అంటే డప్పు కొడతాడు, విచ్ మీన్స్ ఈజ్ మ్యూజిషియన్ హిమ్సెల్ఫ్. అండ్ ఎస్ అంటే స్టెప్పులు వేస్తాడు, ఈజ్ అ గుడ్ డాన్సర్ టు. సో డెఫినెట్ గా స్టేజ్
0: స్టెప్లు వేస్తాడు.
1: ఆయన బీట్ స్టార్ట్ అయిందంటే స్టెప్లు ఆటోమేటిక్ గా పడాల్సిందే. అండ్ పి అంటే పాట పాడతాడు. సో ఆయన పాటలు చాలా పాడాడు, వండర్ జయంతికి వస్తున్నాడు, చాలా మంచి ప్రోగ్రామ్ ని స్కెడ్యూల్ చేసుకొని వస్తున్నారు, మంచి డిజైన్ చేసుకొని. సో మిస్ అవ్వకండి. సో డిఎస్పి డప్పు కొడతాడు, స్టెప్పులు వేస్తాడు, పాట పాడతాడు. ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. సో యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. అండ్ మీరు ఒకవేళ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ వచ్చి ఉంటే కనుక యూ వుడ్ హావ్ సీన్ హౌ ఎనర్జెటిక్ హీ ఇస్, హౌ హీ ఇన్వాల్వ్స్ ఎవ్రీ వన్ ఇన్ ది ఆడియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్. So he will definitely.
0: So why don't we announce our number? Couple of people are asking in chats number.
1: Oh, sure.
0: Call.
1: Sure. Okay.
0: They wanted to share some stories.
1: Definitely. Okay. So once again, Andy, DSP Devisree Prasad concert is happening on June 26th, Friday at Sanal Civic. Bata.org-ly tickets are available. So there are a lot of group discounts going on right now. So visit and then book your tickets right away. And my topic, ఇవాళ topic వచ్చేస్తే మాది ఎక్స్టెండెడ్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. మా స్టూడియో కాల్ చేసిన నంబర్ 877-265-5992 877-265-5992. అండ్ ఇవాళ కాల్ చేసి వాళ్ళలోంచి మేము కొన్ని లక్కీ విన్నర్స్ ని తీసి రాఫిల్ తీసి లాస్ట్ అనౌన్స్ చేస్తాము. సో లాస్ట్ వరకు వినండి, విల్ టెల్ యూ హౌ టు గెట్ యువర్ ప్రైజెస్. బట్ టు పార్టిసిపేట్ యూ జస్ట్ హావ్ టు కాల్ ఇన్. దర్స్ నో క్వశ్చన్, దర్స్ నో రైట్ ఆన్సర్ అనేది. 877-265-5992 కాల్ చేయండి, మీ ఫాదర్ గురించి షేర్ చేసుకోండి, చేసుకోండి, షార్ట్ అవుట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, దాని స్పెషల్ క్వాలిటీస్ చెప్పాలనుకుంటున్నా చెప్పండి. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ అ కాల్. లెట్స్ టేక్ ద కాల్. నమస్తే అండి. హలో తెలంగాణ షోకి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: నమస్తే అండి. నమస్తే అండి, నేను డబ్లిన్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు వీరా.
1: వీరా గారు డబ్లిన్ నుంచి చెప్పండి, ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నానండి, మీరు బాగున్నారు అనుకుంటున్నాను.
1: నేను సూపర్ అండి, థ్యాంక్ యూ.
2: Thank you.
1: So
2: yeah, like the, yeah. You are celebrating, you are celebrating the extended Father's Day through this program. That glad that like I got some chance to listen to this program. Coming to say some words about my father. Telugulo maatladutanandi koncham
1: cheppanna.
2: Aina so aina chala ఎంతూజియాస్టిక్ అంటే ఆయన హీ హాస్ ఎ లిమిటెడ్ ఎడ్యుకేషన్ అట్ దిస్ లెవెల్. సో ఆయన సో హీ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ లైక్ గివింగ్ మీ వెరీ హైర్ ఎడ్యుకేషన్ అండ్ సీ అండ్ సో హీ మేడ్ మీ లైక్ స్టడీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ అండ్ లైక్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్ లైక్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండ్ ఈవెన్ ఫర్ మై సిస్టర్ ఆల్సో లైక్ హిస్ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ టు గివింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ వాల్యూస్. సో ఆ ఆస్పెక్ట్ లో ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. సో చాలా అంటే చాలా మంచిగా మమ్మల్ని ప్లేస్ చేశారు. సో విఆర్ డెఫినెట్లీ ఇండెబ్టెడ్ ఫర్ హిమ్ త్రూ మై లైఫ్.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టుగా వాళ్ళ ఫాదర్ తన జీవితంలో ఏమైనా చేయలేకపోతే కనుక అది తన పిల్లల్లో ఆ కలల్ని అంబిషన్ ని పూర్తి చేసుకోవాలని ట్రై చేస్తాడు. సో ఫర్ దాట్ హీ విల్ సాక్రిఫైస్ మెనీ థింగ్స్, హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు హెల్ప్ దెమ్.
2: So definitely, so through my life, he has gone through all these stages.
1: Yeah,
0: వండర్ఫుల్ అండి.
1: సో మీ ఫాదర్ లో స్పెషల్ క్వాలిటీ ఏమన్నా ఉందండి షార్ట్ అవుట్ ఇవ్వడానికి?
2: స్పెషల్ క్వాలిటీ అంటే అండి, లైక్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ హీ నెవర్ బేట్ అస్ మీ ఆర్ మై సిస్టర్. ఎప్పుడు కొట్టినట్టు లేదండి. సో ఈవెన్ నేను ఎప్పుడైనా చదువుకోకపోయినా కూడా ఆయన తిట్టినట్టు కూడా అది అకస్మాకాసలా గుర్తు లేదు అలాగా. అంటే హీ ఆల్వేస్ థింక్స్ లైక్ ఓకే దే షుడ్ నో ద రెస్పాన్సిబిలిటీ అండ్ దే షుడ్ గెట్ ఇట్ డన్.
0: ఓకే
1: ఓకే. సో వీరా గారు
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి వీరా గారు,
2: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: నమస్తే అండి. హలో తెలంగాణ షో స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీ పేరు?
3: నమస్కారం అండి, పేరు వెంకట్ రెడ్డి.
1: వెంకట్ గారు ఎక్కడి
3: నుంచి? రివర్ ఐలాండ్.
1: ఎక్కడి నుంచి అండి?
3: లేటర్ ఆఫ్ నుంచి అండి.
0: రివర్
1: ఐలాండ్. ఓకే,
0: ఫార్ అవే ఫ్రమ్ us.
3: రేడియో సరిగా రాదండి ఇక్కడ. ఇక్కడ రేడియో సరిగా రాదు, సో యాప్ లో వింటా ఉంటాను. అండ్ మీ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుందండి. ఫాదర్స్ డే ప్రోగ్రామ్ ఇస్ సో గుడ్, కనెక్టింగ్ టు ఆల్ ద డాడ్స్ వెరీ వెల్. సో దట్స్ వై ఐ థాట్ దిస్ ఇస్ మై వెరీ వెరీ ఫస్ట్ టైం కాలింగ్ ఎ రేడియో షో, లైవ్ రేడియో షో.
0: వండర్ఫుల్ నైస్. చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్? వి హాడ్
3: మల్టిపుల్. Yeah, you talk about Upma is very good, Vijay. It connects to, I think, every dad. My own first experience was making Upma when I was studying engineering many years back in Chennai. Just to have a small amount of money, I don't know how much Upma is. I don't know how much Upma is, but I don't know how much Upma is. So Upma has a special place for dads. I totally agree with you. And my family, I mean, I'm missing my kids because they are overseas in India right now. I have a son and daughter. The daughter, like, father's day, it's not telling the value internet, pillalu asalu enta maamuluga, like you said, we are all taken for granted. Kani itlanti special occasion appudu, of course, man India lo prathi roju mother's day, father's day, gaani US lo ee day vachinappudu pillalu pedda iskoni edo okati create cheyatam, bommalu getam, greeting card cheyatam చూస్తే అసలు దానికి మదర్ సిబ్లింగ్స్ హెల్ప్ చేస్తుంటే దట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్స్. అండ్ కాన్ షేర్ ద హ్యాపీనెస్ ఆర్ ద ఎమోషన్స్, బట్ ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ వెన్ డాడ్స్ మెల్ట్ అవే ఫాదర్స్ డే.
0: వండర్ఫుల్ వండర్ఫుల్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యు ఆర్ అవర్ ఇన్స్టంట్ విన్నర్ టుడే. యు మే సెండ్ ఈమెయిల్ టు virijallu@gmail.com.
1: యా, మేము లాస్ట్ లో అనౌన్స్ చేస్తానండి, బట్ యా విరిచల్ ఈమెయిల్కి ఈమెయిల్ ఇవ్వండి. లాస్ట్
3: కీప్
1: లిస్నింగ్ అండి. మళ్ళీ ఏమన్నా చెప్పాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి.
3: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా ప్లీజ్ కంటిన్యూ ద గ్రేట్ షో అండ్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ.
1: ఓకే, సో విజయ్ గారు మనకి ఒక చిన్న బ్రేక్ తీసుకునే టైం వచ్చింది.
0: ఎస్,
1: సో మరి బ్రేక్ వెళ్లే ముందు వన్స్ అగైన్ అండి, మేము ఇవాళ మా ఫాదర్స్ డే ఎక్స్టెండెడ్ సెలబ్రేషన్స్ మా షోలో చేసుకుంటాము. సో కాల్ చేసిన నెంబర్ 8772655192. మేము బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాము. బట్ రిమెంబర్ దిస్ ఫ్రైడే జూన్ 26th దేవిశ్రీ ప్రసాద్ ఈస్ కమింగ్ టు ద బే. సో bata.org కి టికెట్స్ తీసుకోండి మీరు. సో విల్ జస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. లెట్స్ టేక్ అ బ్రేక్.
4: వి కేర్ ఫర్ అవర్ లవ్డ్ వన్స్, బట్ హౌ డు వి క్రియేట్ లెగసీ ఫర్ దెమ్? హాయ్, దిస్ ఇస్ సత్యా దాస్రి. లెట్ మీ హెల్ప్ యూ టు బిల్డ్ వెల్త్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ లైక్ ఐ డిడ్ ఫర్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్. కాల్ మీ టు హెల్ప్ యూ.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
6: This is your chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
7: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
8: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
7: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
8: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
7: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 9165729691. That is 9165729691. DRE number 0221094. NMLS number 2610741.
9: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
10: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
11: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
12: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert.
13: Nenu pakka local, nenu pakka local.
12: June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubothu. Gold sponsor, Amogham Indian Cuisine.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ షో అండి. సో మీరు ఇప్పుడు ప్రిట్యూన్ అవుతుంటే కనుక మా షోలో ఇవాళ ఎక్స్టెండెడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో విజయ్ గారు ఫాదర్స్ గురించి ఉప్మా గురించి కంపారిజన్ చేశారు. సో ఉప్మా అంటే నాకు గుర్తొచ్చింది, మా అమ్మాయి ఇప్పుడు కాలేజ్ లో ఉంది, ఆమెకి ఉప్మా పొడి మీరు అన్నట్టుగా విజయ్ గారు మీరు హాస్టల్లో ఎట్లా తింటుండే సేమ్ థింగ్ ఇక్కడ కూడా అది ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. సో మై వైఫ్ మేక్స్ ఇట్ రెడీమేడ్ మిక్స్ అండ్ దెన్ ప్యాక్స్ ఇట్ అండ్ సెన్స్ ఇట్. ఆమె అక్కడ జస్ట్ ఒక వేడి నీళ్ళు తీసుకొని మైక్రోవేవ్లో పెట్టుకొని వేడి చేసుకొని తినేస్తుంది. ఇట్స్ లైక్ కంఫర్ట్ ఫుడ్ ఫర్ ఎనీ టైమ్. సో అది మీరు చెప్పినట్టు అది గుర్తొచ్చింది నాకు, జస్ట్ వాంటెడ్ టు కన్వే ఇట్ అవుట్. అండ్ సో బ్యాక్ టు అవర్ ఈవెంట్ కమింగ్ అప్, దేవిశ్రీ ప్రసాద్ ఈస్ కమింగ్ దిస్ ఫ్రైడే 26th June టు సాన్ హోసే సివిక్. మీరు టికెట్స్ తీసుకోకపోతే కనుక తీసుకోండి, bata.org వెళ్ళేసి. అదే నేను ఇంతకుముందు చెప్పాను, మిస్ అయితే కనుక డిఎస్పి అంటే డప్పు కొడతాడు, స్టెప్పులు వేస్తాడు, పాట పాడతాడు, ఈస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. సో యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. సో ఆన్ దాట్ నోట్ నేను ఒక మంచి పాట ప్లే చేయబోతున్నాను. అగైన్ ఇవాళ డిఎస్పి సాంగ్స్, అది కొంచెం ఫోక్ బేస్డ్ ఉన్న సాంగ్స్ ప్లే చేయాలని ట్రై చేస్తున్నామండి. హోప్ఫుల్లీ యూల్ ఎంజాయ్ దిస్ సాంగ్. ఈ పాట వినసి వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాము. మీరు కాల్ చేయాలనుకుంటే కనుక షోకి నంబర్ 877-265-5992.

0: Okay, I think we have a call. Let's take the call and then we'll play the song again. Namaste, Hanumanagar. Swagatham, mee peru?
1: Amarnath andi.
0: Amarnath garu, namaste.
1: Ittiru deva. Namaste. Ittiru devo bhava. Shubhakankshalu meeku. Father's Day greetings.
0: Meeku kuda andi. మీరు చెప్పండి ఫాదర్స్ డే.
1: ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు ఒక చిన్న జ్ఞాపకం వచ్చిందండి, ఉప్మా చేసేటప్పుడు రెండు టమాటాలు కూడా వేస్తే టమాటా బాట అయిపోతుంది, చట్నీ ఇంటి కూడా అవసరం లేదు.
2: షో ఫాదర్స్ డే నుంచి కాదు షో ఫాదర్స్ డే నుంచి ఉప్మా షో అయితే
0: ఉప్మా డాన్స్ అయిపోతుంది. విజయ్ గారు అదే చెప్పండి, ఉప్మాని చాలా రకాలుగా చేసుకోవచ్చు. వేస్తే ఒక రకమైన ఉప్మా అయిపోతుంది, టమాటా వేస్తే మీ టమాటా బాత్ అయిపోతుంది. సో
2: జింజర్ వేస్తే జింజర్ బాత్
0: జింజర్ ఉప్మా అయిపోతుంది. చాలా రకాలుగా తీసుకోవచ్చు. సో అమరనాథ్ గారు, మీ సెలబ్రేషన్?
1: మా ఫాదర్ గురించి అంటే మా చిన్నప్పుడే మా మదర్ జరిగిపోయారు, తర్వాత మా ఫాదర్ మమ్మల్ని మంచి చెప్పించి ఆర్య సమాజ్ స్టైల్ అనమాట. మాది మా ఫాదర్ ఆర్య సమాజ్ ఫౌండర్ వరంగల్. ఆయన జరిగిపోయినప్పుడు టీవీ న్యూస్ పేపర్ న్యూస్ అంతా కూడా వచ్చింది. తర్వాత స్వాతంత్ర సుమేరు విధులు కూడా
0: మాట్లాడుతూ మాకు ఇప్పుడు కొత్త విషయం తెలుసుకున్నాం ఇవాళ నిజంగా.
1: అందుకనే మా ఫాదర్ నన్ను ఏంటంటే గురుకులు గట్టేశారు మొత్తం ఈ ఆర్య సమాజ్ టైప్ అనమాట, గట్టేశారు బన్సీలాల్ గ్యాస్ అని చెప్పండి
0: గురుకుల్.
1: అన్ని మాకు అవారైపోయినాయి, ప్రొద్దున్నే యజ్ఞము చేస్తుంటారు, సంధ్యావందనాలు సాయంత్రం ఇప్పుడు 5 గంటలకు మళ్ళీ సంధ్యావందనాలు. ఎంత మాది సిస్టమేటిక్ లైఫ్ ఉండింది.
0: థ్యాంక్ యూ అమరనాథ్ గారు. మీరు ఇంతకీ డిఎస్పీ కాన్సర్ట్కి వస్తున్నారా? వస్తుందా? ఓకే, తప్పకుండా కలుద్దాం మన అక్కడ. Thank you so much.
1: Thanks, Andy.
0: So, let's continue to play that song. Again, the number to call us is 877-265-5992. Let's check.

0: 习惯过的味道味。
1: Okay, welcome back to Hala Telangana Show. So, mari ivala ma extended Father's Day special show ki meer call cheyalanukunte ganaka 877-265-5992 atlane oka 3 rojullo Davis Prasad Bay Area ki rabothunnaru malli June 26th Sanada Sevi ki it will be an entertaining show houseful show. సో మీరు మిస్ అవ్వదనుకుంటే కనుక బాటా డాటో వచ్చి కెల్పై టికెట్స్ తీసుకోండి. ఫన్ అన్లిమిటెడ్ ఈజ్ గ్యారంటీడ్, హీ విల్ ఎంటర్టైన్ యూ డెఫినెట్లీ. సో ఇంత ముందు చెప్పినట్టుగా డిఎస్పి అంటే డప్పు కొట్టడు, స్టెప్ వేస్తాడు, పాట పాడతాడు, హీస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. సో డోంట్ మిస్ ఇట్. బై ద టికెట్స్ ఫ్రమ్ బాటా డాట్ ఓఆర్జీ, బిఏటిఏ డాట్ ఓఆర్జీ, దిస్ ఫ్రైడే జూన్ 26th అట్ సనోజ సివిక్. సో మరి విజయ్ గారు, ఇంకా అడిషనల్ గా ఫాదర్స్ డే గురించి ఇంకేమైనా ముచ్చట్లున్నా?
2: అంటే ఫాదర్స్ ని ఎగ్జాంపుల్ ఇచ్చిన వాళ్ళు చరిత్రలో, అంటే చాలా మంది తల్లి గురించి చెప్తా ఉంటారు మై సక్సెస్. అంటే మనం ఈ మధ్యలో చూస్తే వైభవ సూర్యవంశి ఎట్లా తన తండ్రి కష్టపడ్డాడు అని, యంగెస్ట్ క్రికెటర్ ఇన్ వరల్డ్ క్రికెట్ హిస్టరీ, 13 ఇయర్స్ లో క్రికెట్ చేశాడు. ఫాదర్ ఎన్ని గంటలు లేచేవాడు, అంటే ఈయన కంటే ఎక్కువ ఫాదర్ తపన. అట్లాగే నితీష్ కుమార్ రెడ్డిని చూస్తే వాడు ఫాదర్ అసలు ఆ రోజు కింద పడి ఏడ్చేసాడు స్టేడియం లో, ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన రోజు. దీస్ ఆర్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అట్లాగే గాంధీ గారు కూడా చెప్పేది, మన జాతి పిత అని మనం అంటాము, కానీ ఆయన చెప్పేది తన తండ్రి చూపించిన నిజాయితీ, ధర్మం, కమ్యూనిటీ సర్వీస్ అంటే ప్రజాసేవా భావం నుంచి ఎంత ప్రభావితమైనాడు, తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఎంత ఉంది, వాల్యుయబుల్స్ కన్నా వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ అనేది తన తండ్రి ఎట్లా నేర్పించాడని గాంధీ గారు ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో మెన్షన్ చేసేది. ఆయన పేరు కరమ్చంద్ గాంధీ, ఈయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అయితే, అంటే కరమ్చంద్ గాంధీ అని చివరిది వచ్చింది. వాళ్ళ ఫాదర్ పేరు కరమ్చంద్. సో వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ అనమాట. అట్లాగే ఇంకొకరు చెప్పేది ఏపీజే అబ్దుల్ కలాం గారు, వాళ్ళ ఫాదర్ పేరు జైనులాబ్దీన్ అనమాట. చాలా సాధారణమైన కుటుంబం, పెద్దగా చదువు లేదు, తండ్రికి సంపాదన లేదు, కానీ తండ్రి మాత్రం ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ, వినయం, ఆధ్యాత్మికత ఎంత ఉండేదంటే అసలుకి కలాం గారు ఎప్పుడు స్పీచ్ లో చాలా సార్లు చెప్పడం విన, నా జీవితంలో నా మొదటి గురువు నా తండ్రి అని చెప్పాడు. అంటే ఆయన చెప్పేది కూడా పిల్లల్ని పెంచడానికి సంపద అవసరం లేదు, సంస్కారం కావాలి అని చెప్పేది. దానికి మా ఫాదరే పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పేవాడు. ఇంకొకటి అంటే ఇండియాలో మనం ఇఫ్ యూ ఫీల్ దట్ క్రికెట్ ఈజ్ రిలీజియన్ అండ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ ద గాడ్ అని మనం ఫీల్ అవుతాం, ఆయన కూడా చెప్పేది అంటే మనం వైభవ సూర్యవంశం ఎట్లా అనుకున్నాము, సచిన్ టెండూల్కర్ కూడా చిన్నప్పటి నుంచి కూడా తన మీద ఒత్తిడి పెరగకుండా తన డ్రీమ్స్ ని ఎట్లా రియలైజ్ చేసుకోవాలని, ఆయన పేరు రమేష్ టెండూల్కర్ అనమాట, సచిన్ టెండూల్కర్ చెప్పేది, మా నాన్న హీ వాజ్ షోయింగ్ మీ హౌ టు రియలైజ్ మై డ్రీమ్స్ వితౌట్ ఫీలింగ్ ఎనీ ప్రెషర్. మళ్ళీ అట్లాగే మన అంటే ఐటీకి ఆధ్యుడైన నారాయణమూర్తి గారు కూడా చెప్పేది, వాళ్ళ అన్న పేరు ఎన్ఆర్ నారాయణమూర్తి, అంటే నారాయణమూర్తి గారి గురించి వాళ్ళ కొడుకు కూడా అట్లాగే చెప్పేవాడు. అమెరికాలో వస్తే నాకు అందరికంటే ఫాదర్ గురించి గొప్పగా చెప్పి ఒక ఫాదర్ గా ఎగ్జాంపుల్ గా నిలిచిన అతను కూడా బరాక్ ఒబామా. ఆయన కూడా తండ్రి లేడు, తండ్రి లేకుండానే పెరిగాడు ఆయన, బట్ అత్యంత కుమార్తెలకు ఒక మంచి తండ్రి, నాకు లేని లోటు నా పిల్లలకు కనిపించొద్దు అని చెప్పేసి ఆయన చెప్పేవాడు. అంటే ఒక స్పీచ్ లో నేను వింటా ఉంటే విన్నాను అనమాట, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. నా జీవితంలో అత్యంతమైన ఉద్యోగం, అమెరికా అధ్యక్షుని కన్నా ఇంపార్టెంట్ ఉద్యోగం తండ్రిగా ఉండడం నా పిల్లల్ని, అంటే మంచి తండ్రిగా ఉండడానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, లవ్ అండ్ టైం.
1: కాల్ వచ్చింది, మనం బ్రేక్ కూడా తీసుకోవాలి. నమస్తే అండి.
3: నమస్తే అండి, మిస్టర్ వెంకట్ అగేన్. ఇందాక ఫోన్ చేశాను, ప్రస్తుతం ఉన్నా కదా. నేను నా గురించి చెప్పాను కదా, మా ఫాదర్ గురించి చెప్పడం మర్చిపోయాను, ఇన్కంప్లీట్ అనిపించింది, అందుకే మళ్ళీ చేశాను. అసలు మనకి మాకు ఏజ్ వచ్చిన తర్వాత కానీ తెలియదండి ఫాదర్స్ ఏంటి అనేది, ఎంత వాల్యూ ఆ తర్వాత వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు అనేది. మనం చిన్నప్పుడు అంతా ఎంతసేపు ఏడాడిగా నా నాన్న వద్దు అంటున్నాడు కాదంటున్నాడు అట్లా అనుకుంటాం, కానీ అది మన కోసం ఎంత ఖర్చు పడతారు ఎంత చేస్తారు అనేది మనకి ఈ స్టేజ్ లో లేట్ స్టేజ్ లో మనం ఫాదర్స్ అయిన తర్వాత పిల్లలు పెడుతున్నప్పుడు బాధ తెలుస్తుందండి. బై బై గాడ్స్ గ్రేస్ ఈజ్ 80+ బట్ ఈ స్టిల్ హెల్తీ. బట్ ఐ ఐమ్ సీయింగ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫాదర్స్ పేరెంట్స్ అంత ధనం అవటం, దానితోటి వాళ్ళు పడే బాధ, తర్వాత ఎంత వాయిడ్ ఎంత గ్యాప్ ఉంటుందంటే ఉన్నప్పుడు వాళ్ళని చూసుకొని బాగా మాట్లాడుతూ రెగ్యులర్ గా ఒక్క 2 నిమిషాలు మాట్లాడే నాన్న బాగున్నావు అంటే చాలు వాళ్ళకి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది.
4: Call 510-431-7670 or 341-248-5686. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50-700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com. Mantra India is now available for full service catering. Full service catering. They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
5: Jai Srimannarayana. His Holiness Sri Chinnachiyar Swamiji is coming to the Bay Area. Join Swamiji for the Bhagavad Gita retreat from June 23rd to 27th in Saratoga, featuring daily sessions on life management through Bhagavad Gita. Then join the Lord Hanuman Puja on Sunday, June 28th in San Ramon. Entry is free with an opportunity to receive Hanuman Deity from Swamiji. Register today at jetusa.org. Jai Srimannarayana.
6: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
7: Nagaraj Annayya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
8: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
7: That is a game changer. Call Nagaraj Annayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
1: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ షో అండి. సో మరి మనం మాట్లాడుతూ టైం కూడా అయిపోతుంది. సో మీకు ఇంకా జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంది. సో మనము క్విక్ గా అనౌన్స్ చేద్దాము విన్నర్స్ ని, అండ్ దెన్ ఒక మంచి డీఎస్పీ పాటతోని సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం. వన్స్ అగైన్ దేవిశ్రీ ప్రసాద్ ఈస్ కమింగ్ టు బే ఏరియా ఈ ఫ్రైడే సెవెన్ సిబిక్ లో ఉంటుంది. టికెట్స్ ఇంకా తీసుకోకపోతే మీరు చాలా మంచి షో మిస్ అవుతారు. తీసుకోకపోతే కనుక బాటా డాట్ వాచ్కి వెళ్ళిపోయి టికెట్స్ అర్జెంట్ గా తీసుకోండి. హౌస్ ఫుల్ అయిపోయి అవడానికి రెడీగా ఉంది. సో అది బి హౌస్ ఫుల్ షో, అది ఎంజాయ్ షో. సో బాటా డాట్ వాచ్కి వెళ్ళి టికెట్స్ తీసుకోండి. డిఎస్పి కాన్సర్ట్ ని ఎంజాయ్ చేయండి ఫ్రైడే సెవెన్ సిబిక్ లో. ఓకే, సో మరి ఇవాళ మా షోకి కాల్ చేసిన వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ. ఇవాళ మా కాల్ మా షో విన్నర్స్ వీరా ఫ్రమ్ డబ్లిన్ అండ్ వెంకట్ ఫ్రమ్ లాక్రాక్. వీరా అండ్ వెంకట్ మీరు vidijallu@gmail.com కి ఇమెయిల్ ఇవ్వండి. vidijallu@gmail.com చేసి సబ్జెక్ట్ లో విన్నర్స్ ఆఫ్ June 23rd హలో తెలంగాణ షో అని పెట్టండి. ఇట్ విల్ బి ఈజీ టు ఐడెంటిఫై అండ్ మీ గిఫ్ట్స్ మీకు తొందరలో వచ్చేస్తాయి. వీరా గారు అండ్ వెంకట్ గారు vidijallu@gmail.com. సో మరి ఒక మంచి పాటతో మేము షో ఏం చేద్దాం అనుకుంటున్నాము. ఒక మంచి డిఎస్పి సాంగ్, మాస్ సాంగ్, సూపర్ హిట్ సినిమా అండ్ మంచి ఫోక్ ఉన్న సాంగ్ అది. సో మీరు ఎంజాయ్ చేయండి. మేము నెక్స్ట్ వీక్ ఒక మంచి టాపిక్ తో మళ్ళీ వచ్చి మేము ఎంటర్టైన్ చేస్తాము. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్ దిస్ గల్లీ మళ్ళీ కృష్ణ బాకర్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
7: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కప్పాలి ఆ ఊరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Anupakalokal.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Me to aata, danto paata. అడు మేటర్ వేరు సార్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలి గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఎంజాయ్మెంట్ యువలో మనం బస్సు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, kirak kirak lepi kattu mogi poti taunu. Hey, salam kattu chillam kattu manadera place. Hey, teen maru yella kotti pench zara dosu.
2: Hey, liri giri pakan pe, giti giti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

Hey, don't stop dancing! Punakalu loading!

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: తెలుగు ఎఫ్ఎం రేడియో.
10: విరిజల్లు రేడియో.
11: విరిజల్లు.
8: మజా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆహూరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలి గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: జాయిన్ టు యోలో. మన బాసు ఇంటాము చాలంటే వేసుకుంటూ స్టెప్పు. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

Hey, don't stop dancing. Poonagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop dancing.

ഞാൻ കാലിലോടി.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
4: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
2: ఉట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladha me. Millu kodi ichinade.
9: Oh. Kamsamida.
10: Kamsamida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

song.

Don't stop dancing. Pona galu loading.

stop dancing. Punakalu loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, neppudu van kodutunnandu. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
7: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్.
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit